శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ సోమవారం. వివిధ్ భారతి నిలయంలో సమయం 5:58:40. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. దేశంలో ఎండలు మండిపోతున్న దృష్ట్యా బయటకు వెళ్లేవారు తప్పకుండా తగినంత నీరు తాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో సూచించారు. ఎండలపై ఆయా శాఖల మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో యోగాంధ్ర 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జూన్ 7 నుంచి 14 రోజులు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ రాష్టస్థాయి కార్యక్రమం రాజధాని అమరావతిలో 25,000 మందితో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్ కోసం గోదావరి డెల్టాకు ముందుగానే నీటిని విడుదల చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నదికి పూజలు చేసిన మంత్రి అనంతరం స్విచ్ నొక్కి నీటిని విడుదల చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలోని గాజువాక డిపోలో ఈ బస్సుల నిర్వహణ కోసం నిర్మించనున్న ఛార్జింగ్ స్టేషన్ పనులకు నిన్న ఆయన భూమి పూజ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా అందుబాటులోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఈ రోజు నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. జోన్కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలనా వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుందని రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రైల్వే జోన్ కోసం 30 ఏళ్లుగా బీజేపీ పోరాడిందన్నారు. విశాఖ కేంద్రంగా బుల్లెట్ రైలు త్వరలో వస్తుందని రైల్వే శాఖ మంత్రి చెప్పారని, ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిన్న పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారు నిన్న గరుత్మంతుడిపై కొలువుదీరి తిరుమాడు వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా 2వ సారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత స్టార్ బ్యాట్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సింగపూర్లో చారిత్రక విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేఎఫ్ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్న ఈ జోడీకి ఆయన అభినందనలు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: హమారే యహాన్ గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై. आपने भी देखा होगा, जैसे जैसे गर्मी बढ़ती है वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं, और फिर शुरू होता है देसी पेय का दौर. देसी पेय से आप भी परिचित हैं.
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు.

0: చేశారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: గ్రామీణ భారత్ నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనంత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంటైనా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు, అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
8: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
9: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
10: నేను వెళ్ళి

0: రావాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా.
0: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది. వివిధ భారతి స్టూడియోస్ లో సమయం. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం భగవద్గీతా పారాయణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద వేకెండ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నేబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. 4 రోజుల పాటు సాగే ఈ ప్రచారం 3వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి చెరొక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్టలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు గాను 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డ్ చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకార ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, సునీత్ర పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా

గా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడి ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ సారి కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 28వ శ్లోకం.
2: అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః

అయుక్తః తన పని మీద ఏకాగ్రత లేనివాడును, ప్రాకృతః పామర స్వభావం గలవాడును, స్తబ్ధః వినయం లేనివాడును, శఠః మాయలమారియును, నైష్కృతికః స్వార్థపరుడై పరుల పనులు పాడు చేసేవాడును, అలసః సోమరియును, విషాది ఎప్పుడూ ఈసురోమంటూ బాధపడుతూ ఉండేవాడు, చ మరియు దీర్ఘసూత్రి కర్తవ్యాలను వాయిదా వేసుకుంటూ మొదలుపెట్టిన పనులను సాగదీసుకుంటూ ఉండేవాడును అయినటువంటి కర్త కార్యనిర్వర్తకుడు, తామసః తమోగుణ ప్రధానుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. అయుక్తః ప్రాకృతస్తబ్ధ

అర్జున, కొందరు చేసే పని మీద ఏకాగ్రత లేక వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. చదువుకున్నవారై వయస్సు వచ్చిన వారై ఉండి కూడా పామరులలాగా పిల్లలలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి ఎంత గొప్పవారిని చూసినా తల వంచబుద్ధి కాదు.

మాయమాటలు చెప్పి తమ స్వార్థం గడుపుకోవడమేగాక ప్రక్కవారి పనులు కూడా పాడు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులలో చురుకుగా ఉండే వీరు తమ కర్తవ్యాల దగ్గరికి వచ్చేసరికి సోమరిపోతుల్లాగా ఉంటారు. అది చాలక ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన వారిలాగా ఈసురోమంటూ బాధపడుతూ ఉంటారు. చేయవలసిన పనిని వీలైనంత వరకు మొదలు పెట్టనే పెట్టరు. తప్పనిసరి మొదలు పెడితే దాన్ని అలా సాగదీస్తూనే ఉంటారు. ఇలాంటి వాడే తామసకర్త. ఇవన్నీ మానసిక రుగ్మతలు వంటివే, తమోగుణ లక్షణాలలో చెప్పినవేనని మనం గుర్తించాలి. అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర.
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి. వెల్, మరి మ్యాజికల్ బ్యూటిఫుల్ మ్యూజికల్ మండే. మరి ఈ రోజు చాలా చాలా స్పెషల్స్ అయితే నేను మీకోసం తీసుకొచ్చాను. కానీ అంతకన్నా ముందు, ప్రతి మనిషికి ముఖ్యమైనవి ఏంటో తెలుసా? బలం, అలాగే బలహీనత. ఈ రెండు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. కానీ వాటిని గుర్తించడంలోనే మన విజయం అనేది దాగుంది. కొన్ని సందర్భాలు మనల్ని బలహీనపరుస్తాయి. ఎంతలా అంటే, మనకి వాటిని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఉన్నా బద్ధకంతో, లేదా ఎవరో వచ్చి ఏదో మనకి మంచి చేస్తారు అనేటువంటి ఆలోచనలోనే కాలం గడిపేస్తూ ఉంటాం. అంతేకాని మనకున్న బలాన్ని మర్చిపోతే ఎలా బాస్? మర్చిపోవద్దు. నీ బలం నీ బలహీనతగా మారుతోంది అని అర్థమైనప్పుడే, అప్పుడన్నా నీకున్నటువంటి ఆ బద్ధకాన్ని వదిలే. అప్పుడే నీకోసం, నీ జీవితం కోసం నువ్వు మాత్రమే నిలబడాలి. ముందు నువ్వు మాత్రమే నిలబడాలి. అప్పుడే ఆ వెలుగు పంచే ఆనందం, చైతన్యం నీ జీవితాన్ని ఎంతో కాంతివంతంగా మారుస్తుంది. మనం పడిపోతున్నప్పుడు ఫస్ట్ మన కోసం స్టాండ్ మనమే తీసుకోవాలి. మనం సాధించగలము, మనం చెయ్యగలము. ఎలాంటి కష్టకాలం వచ్చి

వినేశం కదా. మరి అలాంటి అద్భుతమైనటువంటి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం కాఫీ టైం ఓన్లీ ఆన్ వన్ జీరో వన్ పాయింట్ త్రీ మెగాహెర్ట్జ్ బై

మండే మార్నింగ్ కాఫీ టైం విత్ మీ జేఎస్వితో. ఎంతకాలం జీవించాము అనేది విషయం కాదు బాస్, కొన్ని గంటలు కొన్ని క్షణాల పాటున్నా అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని అందించామా లేదా అన్నదే విషయం అన్నమాట. ఏంటి అర్థం కాలేదా? సరే, నేనైతే ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయను, కానీ నేను చెప్పేది ఒక్కసారి వింటారా? అఫ్కోర్స్, ఎందుకు వినను జేఎస్వి? కానీ ఇలా కాదు, కాస్త కళ్ళు మూసుకొని ఒక్కసారి నా కోసం జస్ట్ అలా కళ్ళు మూసుకోండి, మీకు ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శబ్దం అయితే వినిపిస్తుంది. ఎంత బాగుంది కదా అందమైన ఉషోదయం, పచ్చని ప్రకృతి, దూరంగా కొండలు, ఇటుపక్కేమో పక్షుల కిలకిలా రావాలు. మరి ఇంతటి అందంలో అంతటి ఆనందంలో సూర్యుని కిరణాలు మనల్ని పలకరిస్తూ ఆ కాంతికి ఎంతో ముద్దుగా విచ్చుకునేటువంటి కుసుమాలు, అమ్మ వచ్చి పసిపిల్లల్ని నిద్రలేపినే ఎంత అందంగా ఉంటుందో, సూర్యకిరణాలు ఆ కుసుమాలని తట్టి లేపితే అవి విచ్చుకున్నప్పుడు కూడా అంతే అందంగా ఉంటాయి. ఎంతో సుకుమారంగా, సుతిమెత్తంగా, ఎన్నో రంగుల వైభవంతో సుగంధాలని అందించేటువంటి పూలు. మరి ఆ పూల అందానికి సైనికుల్లాగా ఎప్పుడూ వెన్నంటే ఉండి కాపాడేటువంటి వారు ఎవరు? ఎవరు? రైట్ ఆన్సర్ మీకు తెలుసా? ఆలోచిస్తున్నారా ఇది ఏ పువ్వా అని? ఆలోచిస్తూ ఉండండి, అంటుల్ దాన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఆ పాట తర్వాత మనం మాట్లాడుకుందాము జూన్ మంత్ యొక్క ఫ్లోరియోగ్రఫీ గురించి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ

బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైమ్. మీ జేఎస్వితో వెల్ మరి జూన్ మంత్ యొక్క ఫ్లోరియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక నేను చెప్పాను కదా, చక్కటి జలపాతాలు, పచ్చని ప్రకృతి, ఇటుపక్కేమో అద్భుతంగా సూర్యరశ్మి ముద్దాడి విచ్చుకున్నటువంటి ఆ కుసుమాలు ఎంత అందంగా ఉంటాయో. మరి అంతటి అందమైనటువంటి కుసుమాలు ఏంటి? జూన్ మంత్ యొక్క బర్త్ ఫ్లవర్స్ విషయానికి వచ్చేస్తే హనీసికల్ ఇంకా రోజ్ అన్నమాట. మనందరికీ రోజ్ ఫ్లవర్ గురించి తెలుసు, కానీ ఈ హనీసకిల్ మరి ఈవిడెవరు? దీనికి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలైతే ఉన్నాయి. మామూలుగా ఉండదు బోస్. మరి ఈ యొక్క హనీసకిల్ దీని ప్రత్యేకత ఏమిటి అంటే, ఎక్కువగా ఇవి పొదలుగా తీగలుగా పెరుగుతాయన్నమాట. లోరీసెరా అని కూడా దీన్ని పిలుస్తారు. ఉత్తర అమెరికా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో 158 రకాల జాతుల్లో ఇవి మనకి అవైలబుల్ గా ఉంటాయి. లోనిసెరా జపోనికా అన్న స్పీషీస్ ఈ యొక్క హనీసికిల్ పంటలో చాలా కామన్ ఫ్లారింగ్ క్రాప్ అన్నమాట. అలాగే చైనీస్ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ గా కూడా ఈ యొక్క హనీసికిల్ ని వాడతారు. ఇంట్రెస్టింగ్ రైట్? ఇది క్యాప్రిఫోలియాసిస్ అనేటువంటి ఫ్యామిలీకి చెందినది ఈ హనీసికిల్ అనేది. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అండ్ దాంతోపాటు చూడడానికి ఎంతో నయనానందకరంగా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఇంకా కమింగ్ బ్యాక్ టు మన రోజ్ ఫ్లవర్. రోజ్ అనగానే మనకి చాలా పాటలు గుర్తొస్తాయి అవునా? మరి అంత అందమైనటువంటి పాట, ఆ మాట ఎంత బాగుంటుందో ఈ రోజ్ ఫ్లవర్ కి సంబంధించిన విషయాలు కూడా అంతే అందంగా ఉంటాయి. రోజ్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి రోసా. పూలల్లో చాలా అందమైనవి, అందరికీ ఎంతో ఇష్టమైనవి. మన మదిలోని భావాలని ఈ పూల సహాయంతో వ్యక్తపరచటంలో సాటి లేనిది ఏదైనా ఉంది అంటే అది రోజ్ ఫ్లవర్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రేమను అందుకున్నటువంటి ఈ యొక్క రోజ్ ఫ్లవర్ కి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. మరి కొన్ని శతాబ్దాలుగా విశేష ఆదరణ పొంది ప్రాచీన రోమన్స్, ఇంకా గ్రీకులు, ఈజిప్టియన్స్ ఈ గులాబీ పూలను దేవతలకి నైవేద్యంగా పెట్టేవారని చరిత్ర చెప్తోంది. అంతేకాదు, అసలు ఈ గులాబీ పూల యొక్క ప్రస్తావన, దీని యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 551 నుంచి ప్రస్తావించబడింది అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంది. మరి రోజ్ ఫ్లవర్ దేనికి సింబల్? స్నేహానికి, ఆనందానికి, అందానికి, అండ్ మనకున్నటువంటి భావాలని వ్యక్తపరచడంలో ప్రతి రంగు రోజ్ ఫ్లవర్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. అందుకనే ఏదైనా ఒక మంచి విషయం కానీ, ఒక సంతోషదాయకమైనటువంటి సెలబ్రేషన్ మూమెంట్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా మనసులోని ఆనందాన్ని వ్యక్తపరిచే దిశగా ఈ పూలని అలంకరిస్తాం. ఆ పూలకున్నటువంటి అందాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాం. అంతేకాకుండా వాటి యొక్క స్వచ్ఛతని, అవి ఇచ్చినటువంటి ఆ కొద్ది కాలం ఉన్న ఆ పరిమళాన్ని మన మనసులో శాశ్వతంగా అలా ఆ ఆనంద క్షణాలని రంగులతో నింపేసుకుంటాం అని అనటం అతిశయోక్తి కానే కాదు. మరి ఇది ఈ యొక్క జూన్ మంత్ యొక్క బర్త్ ఫ్లవర్స్ అండ్ హనీసికల్ రోజ్. మరి జూన్ మంత్ ఫ్లోరియోగ్రఫీ వినేశాక మరి ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పహలే ఏక్ ఫైసలా హోతా హై, హర్ ఫైసలే సే పహలే ఏక్ సవాల్, క్యా మై తయార్ హూ? అగర్ జవాబ్ హై హాం, తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 ఆఫ్ 2026 కే ఆవేదన 10 నవంబర్ సే 9 దిసంబర్ తక్ ఖులే హై. అధిక జానకారీ కే లియే విజిట్ కరే careerairforce.gov.in యా afcat.edcil.co.in పర్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వి తో వెల్. మరి ఫ్లోరియోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం, మరి ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ డే స్పెషల్ కూడా ఉంది. అదే ప్రపంచ పాల దినోత్సవం, వరల్డ్ మిల్క్ డే అన్నమాట. 2001 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ఈ యొక్క పాల దినోత్సవాన్ని జరుపుకోవటం ప్రారంభించాం. మరి ఈ రోజుని ప్రతిపాదించిన వారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. వీళ్లు 2001 సంవత్సరం నుంచి అధికారికంగా ఈ యొక్క జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకోవటాన్ని ఆరంభించారు. పాల గురించి, పాలలో ఉన్నటువంటి పోషకాల గురించి పిల్లల ఎదుగుదలకి, అలాగే పాలకి ఉన్నటువంటి సంబంధాన్ని, వాటి మధ్య అవగాహన కార్యక్రమాన్ని కల్పించే దిశగా ముఖ్యంగా ఈ యొక్క ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇంట్లో చాలా మంది పిల్లలు పాలు తాగడానికి ఎంత మారం చేస్తారు అంటే అది నిజంగా ఒక యుద్ధమే. కొంతమంది టకటక తాగేస్తారు, ఇంకొంతమంది చాలా సాకులు చెప్తూ ఉంటారు. మరి పాలు తాగకపోతే శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం ఇవన్నీ ఎలా అందుతాయి? దృఢంగా ఉండాలి. చిన్నతనంలో తీసుకున్నటువంటి ఆహారమే శరీరానికి ఎంతగానో బలాన్ని చేకూరుస్తుంది. ఎముక బలం కానీ, కండపుష్టి కానివ్వండి, అలాగే చురుకుతనం కానివ్వండి, ఏదైనా సరే బాడీకి కావాల్సిన కొన్ని ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇలాంటి ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా పాలలో అన్నమాట. మరి పిల్లలకి పాల గురించినటువంటి ఆ యొక్క పోషకాలని, విలువలని తెలియచేసే దిశగా నిర్వహించేటువంటి అవగాహన కార్యక్రమాలు చాలా. అలాగే పాల ఉత్పత్తుల విషయానికొస్తే పన్నీర్, ఘీ ఇలాంటి ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్, హెల్దీ ఫుడ్ ప్రోడక్ట్స్ పట్ల అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం. అండ్ ఎస్పెషలీ పన్నీర్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క గుడ్ ఫ్యాట్ అండ్ అలాగే ఘీ, మంచి నెయ్యి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి చేస్తుంది. శరీరానికి తేమను ఉంచుతుంది, స్కిన్ కి చాలా మంచిది. అండ్ దాంతోపాటుగా పొడిబారిన చర్మం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పాల ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఎంతగానో దోహదపడుతుంది. సో మరి చాలా మటుకు పాలు, పెరుగు ఇలాంటివి తీసుకున్నటువంటి వాళ్ళు కోల్పోతున్నది ఏమిటి, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశాలేంటి, ఇలాంటి వాటన్నిటి మీద కూడా మంచి అవగాహన కల్పించడం ఈ వరల్డ్ మిల్క్ డే కార్యక్రమంలో ఒక భాగం అన్నమాట. ఇంతేకాదు, ఇంకొక విషయం కూడా ఉంది. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జేస్వీతో.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా జూన్ 8న 1936 ఇండియన్

బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. వెల్, మరి వరల్డ్ మిల్క్ డే సందర్భంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇప్పుడు వేటి గురించి మాట్లాడుకుందాం. ఇందాక పాల యొక్క పోషకాల గురించి, అవగాహన గురించి, పాల ఉత్పత్తుల గురించి తెలుసుకున్నాం. ఇవే కాకుండా పాలిచ్చేటువంటి గోమాత, ఎస్ పాలు ఇచ్చేటువంటి గోమాత ఇతర జంతువుల యొక్క సంరక్షణ కూడా మన యొక్క బాధ్యత. భారతదేశంలో గోమాతని పూజిస్తారు, అలాగే గోమయాన్ని ఇంటి ముందు కళ్లాపి చల్లి పచ్చని ముంగిట్లో బియ్యపిండితో ముగ్గు పెట్టడం, ఇవన్నీ కూడా తెలుగుంటి సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీతి. ఇలా చేయటం వనక ఇంట్లోకి ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించవు అనేటువంటి నమ్మకం, ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా రావు అనేటువంటి నమ్మకాలు కూడా మనకి ఉన్నాయి. ఈ మధ్య మిల్క్ ప్రొడక్ట్స్ కి సంబంధించి కొంత కల్తీ అవ్వటం వల్ల కూడా పాల యొక్క వినియోగం తగ్గుతోందని, అండ్ పాల యొక్క పోషకాలు సంపూర్ణంగా పిల్లలకి అందించలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మరి వీటన్నిటికీ పరిష్కారంగా ఫార్మ్ టు హోమ్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి ఈ యొక్క వరల్డ్ మిల్క్ డే, దీనిలో భాగంగా ఒక ఇతివృత్తంతో సెలబ్రేట్ చేసుకుంటారు. మరి 2026 సంవత్సరానికి ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఇతివృత్తం ఏంటి అంటే సెలబ్రేటింగ్ విమెన్ ఫార్మర్స్. సెలబ్రేటింగ్ విమెన్ ఫార్మర్స్ అన్నమాట. ఎంతో మంది రైతుల యొక్క కష్టం ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఆనందం. మరి అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఆడవాళ్లని, వారిని గుర్తించడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా. మరి అలాంటి కష్టంలో భాగంగా సెలబ్రేషన్ ఆఫ్ విమెన్ ఫార్మర్స్ ని ఈ ఒక ఇతివృత్తంగా ఎంచుకుని 2026 సంవత్సరానికి గాను ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. సో ఇకనైనా ఈ ఒక్క వరల్డ్ మిల్క్ డే సందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి, పాలు తాగను అని మారించేస్తున్నటువంటి వాళ్లకి పాల యొక్క వినియోగాన్ని, అండ్ పాలల్లో ఉన్నటువంటి పోషకాలని, పాల ఉత్పత్తులకి సంబంధించిన అవగాహనని కల్పించే దిశగా ఈ ఒక్క రోజుని జరుపుకుంటారు. ఇది ఈనాటి మన బ్యూటిఫుల్ కాఫీ టైం. సో వెల్, మరి మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ తన మనసులోని మాట కార్యక్రమంలో సూచించారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట ప్రభుత్వ యోగా నేచురోపతి విభాగం సలహాదారు మంతిన సత్యనారాయణ రాజు యోగాంధ్రపై రూపొందించిన గోడ పత్రికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 90 ఆసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాల వీడియోలు, రోజువారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై 7 వీడియోలు, యోగా సందేహాలు, ప్రశ్నలు, సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్ డొమైన్లో పెట్టనున్నట్లు మంతిన సత్యనారాయణ రాజు తెలిపారు. 8142404888 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపినా ఈ వీడియోలు వస్తాయన్నారు. వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పుట్టిశ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడానికి ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో 8:12 అయిపోతుంది. మన క్లాక్ లో ట్రాయింగ్ మరి మనం ఉన్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో, గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మండే వర్కింగ్ డే, సో బ్యూటిఫుల్ వీక్ కి హాయ్ చెప్పినటువంటి రోజు. మరి ఎలా ఉంది గోల్డ్ ధర, గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది తెలుసుకుందామా. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 15,703 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 14,394 రూపాయలు. 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 11,777 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ విషయానికి వచ్చేస్తే, డీజిల్ ధర 1 లీటర్ 105.11 పైసలు. మరి పెట్రోల్ ధర 1 లీటర్ 117.42 పైసలుంది. సో డీజిల్ అండ్ పెట్రోల్ మార్కెట్స్ కూడా ఇలా ఉన్నాయి బాస్. మరి మాట్లాడుకుందాం చాలా చాలా విషయాలు ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, మనీష్ శర్మ గారి మ్యాజికల్ మ్యూజికల్ సర్ప్రైజ్ అర్జున్ మూవీ నుంచి ఈ లవ్లీ ట్రాక్.

ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయి. కురిసాయి అని ఆనందించేలోపే మళ్ళా సూర్యభగవాను నేనున్నాను, మై హూనా, ఇట్స్ మై సీజన్ అని చెప్పి మనకి చెప్తూ ఉంటాడు. సో ఏది ఏవైనా కొంచెం చల్లబడింది ఒక 4-5 రోజులతో పోల్చుకుంటే కాబట్టి, ఏదైనా పనులు ఉన్నా కూడా కాస్త తొందరగా ముగించుకుని నీడ పట్టణం ఉండటం చాలా చాలా ముఖ్యం. దాంతోపాటుగా గంటకి ఒకసారైనా ఒక గ్లాసు మంచినీరు త్రాగటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి స్వేద రూపంలో ఈ యొక్క సాల్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి కాబట్టి చాలా మటుకు నీరసంగా, నిస్త్రాణగా, శోష వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏ పని చెయ్యకపోయినా సరే, కావున కొంచెం ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఎలక్ట్రోల్ కానివ్వండి, లేకపోతే ఉప్పునింకా పల్చటి మజ్జిగ అండ్ గ్లూకోజ్, మనకి బాడీకి కావలసినంత కావలసిన ఆహార పదార్థాలని ఇలాంటివి తీసుకోవడం మన శరీరానికి చాలా మంచివి, ఎస్పెషల్లీ ఇలాంటి సమ్మర్ సీజన్ లో అన్నమాట. బయటికి వెళ్తాం, ఆటలాడతాం, అది ఇది అని అంటారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది బాస్, ఓ రేంజ్ లో నీరసం వచ్చేస్తుంది. మరి ఆ నీరసాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన హైడ్రేషన్ అందాలి, ఎలక్ట్రోలైట్స్ రావాలి అంటే ఎక్కువగా బార్లీ, రాగి, జొన్నజావ ఇలాంటి లిక్విడ్ డైట్స్ ఐటమ్ కూడా ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది. సో వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం కూడా ఆలోచించి అడుగులు వేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది మీ అందరి కోసం. మరి జూన్ మంత్ లో ఈ పాట వేయకపోతే అస్సలు అవ్వదు బాస్. అందుకనే ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది నీ వల్లే మూవీ నుంచి.

నీ వల్లే నీ వల్లే మూవీ నుంచి భువనచంద్ర గారి సాహిత్యంలో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. వెల్, మరి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ గురించి అయితే నేను మీ అందరికీ చెప్పేస్తాను. బిఎస్ఎన్ఎల్ లో ఓపెన్ మార్కెట్ నుంచి జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బిఎస్ఎన్ఎల్ లో ఓపెన్ మార్కెట్ నుంచి జూనియర్ టెలికాం ఆఫీసర్ జేటీఓ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే, గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా పీజీ, మరీ ముఖ్యంగా ఈ కింద ఉన్నటువంటి కేటగిరీస్ కి సంబంధించి టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. మరి ఈ కేటగిరీస్ లో మీరైతే డిగ్రీ లేదా పీజీ చేసిన వారైతే ఈ ఒక్క జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్ట్ కి అర్హులన్నమాట. సో సాలరీ వచ్చేసి 16,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ అండ్ గవర్నమెంట్ నార్మ్స్ బట్టి ఈ యొక్క జీతంలో వ్యత్యాసం అనేది ఉంటుంది. మరి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి అంటే జూన్ 4వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. సో మనం ఆన్లైన్ లో అప్లికేషన్స్ అందించాలంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్వీకరించబడతాయి అంటే 4వ తేదీ జూన్ 2026. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ దిస్ జూనియర్ టెలికాం ఆఫీసర్ ఈ పోస్ట్ కి ఆఖరి తేదీ 3 జూలై 2026. 4వ తారీఖు జూన్ నుంచి అప్లికేషన్స్ ఆన్లైన్ లో స్వీకరించబడతాయి. అప్లికేషన్స్ అందించేందుకు ఆఖరి తేదీ 3 జూలై 2026. సో మరిన్ని వివరాల కోసం www.bsnl.co.in విజిట్ చేయొచ్చు, లేదా www.externalexam.bsnl.co.in ఈ వెబ్సైట్స్ కి లాగిన్ అయ్యి మరిన్ని వివరాలు డీటెయిల్ గా మీరు తెలుసుకోవచ్చు. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే అందించాను కదా, మరి దీని తర్వాత అయితే ఒక ఇంట్రెస్టింగ్ డే స్పెషల్ ఉంది. మనం ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు, మరి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సంక్రాంతికి వస్తున్నాం.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. ఇందాక నేను చెప్పాను కదా ఒక బ్యూటిఫుల్ డే గురించి మాట్లాడదామని. ఈ రోజు గ్లోబల్ పేరెంట్స్ డే అన్నమాట. ఎస్, మరి గ్లోబల్ పేరెంట్స్ డే అనగానే మనకి చాలా విషయాలు గుర్తొస్తాయి. కానీ అంతకన్నా ముందు నాకు గుర్తొచ్చే విషయం ఏంటో తెలుసా? కుటుంబం. కుటుంబంలో ఉమ్మడి కుటుంబానికి ఉన్నటువంటి ఆనందం, ఆదరణ, అసలు ఆ హ్యాపీనెస్ వేరు బాస్. ఈ మాట నిజంగా ఒక పండుగతో సమానం, ఒక నిండైన పెళ్లి భోజనంతో సమానం అన్నమాట ఈ ఉమ్మడి కుటుంబం అనేది. బలమైనటువంటి భవితకి వీరి ప్రేమే పునాది. ప్రతి ఒక్కరికి జీవితంలో తొలి గురువులు తల్లిదండ్రులే. తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఊరికే అనలేరు కదా. మరి ఈ సృష్టిలో తొలి ప్రేమను అందించేది, కడదాకా అదే ప్రేమను పంచేది తల్లిదండ్రులు మాత్రమే. వారు లేనిదే ఈ లోకం శూన్యం. మరి ఈ గ్లోబల్ పేరెంట్స్ డే సందర్భంగా ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం, కానీ అంతకన్నా ముందు ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో మనమున్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో అని మాట్లాడుకుంటున్నాము గ్లోబల్ పేరెంట్స్ డే గురించి. అందరా ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడుకున్నాం కదా. నిజంగా జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ ఏ వేరు బాస్. స్పెషల్లీ ఇప్పుడు మనం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి, అండ్ ఈ సమ్మర్ లో ప్రత్యేకంగా అమ్మమ్మ వాళ్ళింటికో, లేకపోతే నానమ్మ వాళ్ళింటికో, పెద్దమ్మ వాళ్ళింటికో, అత్తయ్య వాళ్ళింటికో, అక్క వాళ్ళింటికో, ఇలాగా పిన్ని, బాబాయ్, అత్తయ్య, మావయ్య, ఇలా అందరూ కలిసినటువంటి ఆ ఇంట్లో ఇంకా మన కజిన్స్, మన గ్యాంగ్, మన ఆటలు, మన ఆనందాలు, చిన్న చిన్న కసుబుసులు, ఇలన్నీ చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి మనకి ఇంత బలం ఉందా అనిపిస్తుంది. మనకేదైనా జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు మనకి అంటూ సపోర్ట్ చేయడానికి మన వాళ్ళెవరైనా ఉన్నారా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి తీపి జ్ఞాపకాలే మన ముందుకి సాగటానికి ఒక ధైర్యాన్ని ఇస్తాయి. కొంతమంది అనుకోవచ్చు పెద్దయ్యేంత వరకే ఈ ఆనందాలన్నీ, ఒక్కసారి పెద్దయ్యి ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు అసలు ఇవన్నీ గుర్తుకి రావు, ఒక మెమరీగా మాత్రమే మిగిలిపోతుందని. కరెక్టే, జీవితంలో అందరికీ కూడా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా వస్తుంది బాస్. ఇట అట అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ల పర్సనల్ లైఫ్ యొక్క సక్సెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ ఈ సక్సెస్ సాధించాలి అనేటువంటి ప్రయాణంలో ఎన్ని మలుపులు ఎదురవుతాయో, ప్రతి మలుపు వాళ్ళ జీవితంలో గెలుపు తలుపే తెరుస్తుంది అని అనుకుంటే మాత్రం పొరపాటే. ప్రతి మలుపు జీవితంలో ఎన్నో పరీక్షలు పెడుతుంది, ఎంతగానో ప్రశ్నిస్తుంది, మానసికంగా శారీరకంగా తన యొక్క శక్తి సామర్థ్యాలని పరీక్షిస్తుంది. ఇలాంటి దశలో వాళ్ళకు కావలసినటువంటి ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? కుటుంబం నుంచి మాత్రమే వస్తుంది. చాలా దూరం తిరిగి అలసిపోయినటువంటి ఒక మనిషి లేదా ఒక బాటసారి చెట్టు కింద సేద తీరితే ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఎన్నో సమస్యలతో ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, సంఘం పరంగా తను నిలదొక్కుకోవటానికి ఎదుర్కొనేటువంటి సమస్యలు, ప్రశ్నలు ఇలా ఎంత కృంగదీస్తాయో. వాళ్ల కోసం, వీళ్ల కోసం, ఎక్స్పెక్టేషన్స్ కోసం జడ్జిమెంటల్ వరల్డ్ లో బతుకుతున్నటువంటి మనం ప్రశాంతంగా సేద తీరటానికి ఏదైనా ఒక స్థలం ఉంది అంటే అది మనకి ఎంతగానో నచ్చినటువంటి ఇల్లు, మన కట్టుకున్నటువంటి ఇల్లు. ఇంకా మన అనుకున్న వాళ్ళు మన చెంత ఉండి సేద తీరి ఒక్క మాట నేనున్నాను అని పలకరిస్తే చాలా సంతోషాన్నిస్తుంది. అది కుటుంబం యొక్క విలువ. కుటుంబంలో ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు, కానీ మనిషిని దూరం చేసుకున్నప్పుడు ఆ మనిషి చేసినటువంటి పనులని గురించి, ఆ యొక్క ప్రేమని గురించి, పంచినటువంటి బంధాన్ని గురించి మనం మనిషి లేనప్పుడు ఆలోచిస్తాం. అదేదో ఉన్నప్పుడే ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఆలోచించండి మరి. దీనికి ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి ఈ ఒక్క గ్లోబల్ పేరెంట్స్ డేకి ఉన్నటువంటి అంతర్లీనంగా దాగున్న సంబంధం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే కుటుంబం అంటే ఒక్క తల్లిదండ్రులు మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మారి ఎన్నో పాత్రలు పోషిస్తూ కుటుంబంలో అన్ని పాత్రలకి న్యాయం చేకూరుస్తూ నిరంతరం ఒక కొత్త తరాన్ని స్ఫూర్తిదాయకంగా వాళ్ల యొక్క జీవిత కథతో ముందుకి సాగించే దిశగా ప్రయాణం సాగిస్తూ ఒక చరిత్రకి నాంది పలికినటువంటి ఒక సువర్ణ అవకాశం. మరి అంతటి మంచి సంస్కారాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని అన్నిటినీ అందించగలిగే శక్తి తొలి గురువులుగా ఉన్నది తల్లిదండ్రులకి మాత్రమే. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు దీనికి సంబంధించి ఒక చిన్న బ్రేక్ తర్వాత, ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. Until then, stay tuned.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वीडियो लाइक करते डबल वस्तया किंत तेलकना
4: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మరి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో గ్లోబల్ పేరెంట్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజుని ఎవరు ఎందుకు ప్రతిపాదించారు? భారతదేశంలో ఇలాంటి రోజులు ఎక్కువగా జరుపుకోరు, కానీ పాశ్చాత్య దేశంలో అంటే ఐక్యరాజ్య సమితి వారు, యునైటెడ్ నేషన్స్ వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులని గుర్తిస్తూ గౌరవిస్తూ నవమాసాల మోసి కని పెంచినటువంటి వారి యొక్క ప్రేమకి ప్రతిరూపంగా నిలిచిన ఆ పిల్లలు, ఆ తరం సమాజ నిర్మాణంలో తల్లిదండ్రుల యొక్క పాత్రని, వీటన్నింటినీ కూడా గుర్తు చేస్తూ మరీ ముఖ్యంగా బాధ్యతని గుర్తు చేసుకుంటూ తెలియజేసేటువంటి ఈ యొక్క రోజే గ్లోబల్ పేరెంట్స్ డే అన్నమాట. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ఈ గ్లోబల్ పేరెంట్స్ డేగా జరుపుకుంటారు. అంతేనా, చాలా మంది తల్లిదండ్రులు పిల్లలందరూ పుట్టేసి వాళ్ల పనులు అయిపోయి వాళ్ళు చదువుకుని వాళ్లకి పెళ్లిళ్లు చేసి ఇలా ఈ లైఫ్ సైకిల్ టర్న్ అవుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా వృద్ధాప్య దశకి చేరుకుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రుల్ని తీసుకువెళ్లి ఎక్కడో ఆర్ఫనేజ్ హోమ్స్ లో ఉంచేయడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టేయడం, ఇలా చిన్నతనం నుంచి వాళ్ల రెక్కల కష్టంతో ఎంతో కష్టపడి వాళ్లు తిన్నా తినకపోయినా పిల్లల్ని చూసుకునేటువంటి తల్లిదండ్రులు చివరి దశకు వచ్చేటప్పటికీ అసలు ఎవరో తెలియనట్టుగా, ఏదో అసలు ఎవరికి గుర్తురానంత దూరంలో ఉంచేస్తూ వాళ్లని మానసికంగా ఎంత కృంగతీస్తున్నారో, అలాంటి వాళ్లని కూడా వాళ్లకి తల్లిదండ్రుల యొక్క విలువని గుర్తు చేస్తూ మర్చిపోయిన ఆ మమకారపు మాధుర్యాన్ని పరిచయం చేస్తూ వాళ్లకి వయసవుతుందని, వాళ్లు కూడా ఇలాంటి దశకే చేరుకుంటారని, ఆ విషయాలన్నిటి పట్ల ఒక బాధ్యతతో ప్రవర్తిస్తూ తల్లిదండ్రుల్ని చూసుకోవటం మన బాధ్యతగా, ప్రప్రథమమైనటువంటి కర్తవ్యంగా తెలియచేయటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా చట్టపరమైనటువంటి అంశాలను గురించి కూడా తల్లిదండ్రులకి అవగాహన కల్పిస్తూ వారి యొక్క ఆరోగ్యం, ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలుంటే ట్రీట్మెంట్ కి కావలసినటువంటి వెసులుబాటులు, వాళ్ల బాధలన్నింటినీ తీర్చే దిశగా పిల్లలు వ్యవహరించాలని దీనికి సూచిస్తూ ఉంటుందన్నమాట. బాధల్ని మాత్రమే కాదు బాస్, బంధాలని, బాధ్యతలను, ఆప్యాయతానురాగాలను కూడా పంచుకుంటూ సాగాలని, ఒక పాజిటివ్ ఎనర్జీని పంచితే ఎంతో ఆనందంగా సాగేటువంటి ఈ రోజన్నమాట. సో ఎటైనా కూడా మన తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మనతోనే ఉండాలని కోరుకునేటువంటి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రేమ, ఆనందం, వీటన్నిటి ముందు అసలు ఇంకేం కావాలి జీవితంలో కదా? ఎంత సంపాదన, ఇవన్నీ కూడా మనల్ని మనం చూసుకోవడానికి. కానీ మనం సాధించినటువంటి అసలైన ఆస్తి ఏదైనా ఉంది అంటే ఎదుటి మనిషి ప్రేమ, వాళ్లకి మనం ఇవ్వగలిగేటువంటి విలువైన గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది నీ సమయం మాత్రమే. కాస్త ప్రేమ, కొద్దిగా మీ సమయాన్ని తల్లిదండ్రుల కోసం వెచ్చించండి. వాళ్ల మొహంలో సంతోషం చూస్తే ఎన్ని కోట్లు సంపాదించినా మీకు సంతృప్తి ఉండదు. అలాగే గ్రాండ్ పేరెంట్స్ కూడా. సో ఇరువురు కూడా వర్కింగ్ పేరెంట్స్ అయ్యే సమయంలో పిల్లలతో టైం స్పెండ్ చేయలేక తల్లిదండ్రులు అండ్ పిల్లలు ఎన్నో విషయాలు చెప్పుకోవాలని ఎదురు చూసేటువంటి ఈ యొక్క సందిగ్ధంలో సాగుతున్నటువంటి ఈ తరుణంలో ఇరువురు కూడా ఒక ప్లానింగ్ ద్వారా వాళ్లకంటూ పర్సనల్ టైం ని, పర్సనల్ స్పేస్ ని పెంచుకుంటూ కుటుంబ విలువలకి అవగాహన కల్పిస్తూ ఇలాగ ముందుకు సాగటమే ఈ వసుదైవ కుటుంబకం యొక్క సక్సెస్ కి నాంది పలుకుతుందని చెప్తూ ఈ గ్లోబల్ పేరెంట్స్ డేని ఈ రోజున జరుపుకుంటారు బాస్. మరి ఇది ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడ అండ్ మరికొద్ది క్షణాల్లో మీ అందరి కోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రంలో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన నిన్న ప్రస్తావించారు. నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలోని చిల్డ్రన్ పార్కును పరిశీలించారు. విశాఖపట్నం నుంచి త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల కనెక్టివిటీని పెంచే దిశగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరం నుంచి ఎయిర్పోర్టుకు 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వాణిజ్య సిలిండర్ ధరని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్పై 42 రూపాయల ధరను పెంచుతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణాలను పర్యావరణ అనుకూలంగా, కాలుష్యరహితంగా, వాతావరణ మార్పులను తట్టుకునేలా మార్చే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్నాం. సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ ఈరోజు రేపు విజయవాడలో జరగనుంది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: రేడియో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం.
5: శ్రీమద్ భగవద్గీత.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ దేవరా నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో 9:09:29 అయిపోయింది మన క్లాక్ లో టైం అనమాట. సో ఇట్స్ టైం ఫర్ మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈనాటి జోరుగా హుషారుగాలో వావ్ అనిపించేటువంటి కొన్ని వావ్ల గురించి మాట్లాడుకుందాం. ఏంటబ్బా వావ్ అంటే ఆశ్చర్యం, మరి నేను చెప్పిన వావ్కి ఈ యొక్క వావ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లేసెస్ ఎక్కువగా నార్త్ ఇండియన్ డిషెస్కి చాలా ఫేమస్ అయినటువంటి పావులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అర్థమైపోయిందా? వడ పావ్, పావ్ బాజీ, మరి ఈ ప్లేసెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్నామా? అంతకు మించిన ఇంట్రెస్టింగ్ అనమాట. ఏదో ప్రాస బాగుందని కలిపాను కానీ మాస్టరు, అసలు చరిత్ర వింటే ఉంటుంది. ఓ మై గాడ్, ఇంత అద్భుతం దాగుందా వీటి వెనక అని చెప్పి. మరి అలాంటి వావ్ అనిపించేటువంటి ఈ యొక్క వావ్ విషయాలు తెలుసుకోవాలి అంటే ఇంకొక మంచి పాట వినాల్సిందే. ఆ తర్వాత మనం అందరం కూడా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం? ట్రావెల్ చేస్తూ కొన్ని బావుల దగ్గరికి వెళ్దాం. సో విందాం, తెలుసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. అంటిల్ దెన్, ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్మితో మనము నాము జోరుగా హుషారుగా. మరి నేను చెప్పాను కదా వావ్ అనిపించేటువంటి కొన్ని వావుల గురించి మాట్లాడదామని. ఇంతకీ వావులేంటి, దేనికి సంబంధించి? ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చాను బాస్. మనం అందరికీ నచ్చినటువంటి ట్రావెల్ ఏదైనా ఉంది అంటే ప్రయాణాలు చేయటం మాత్రమే కాదు, అండ్ ప్రయాణాలు చేస్తూ మన మనసులోని ఆనందాలని భావాలని ఎన్నో కట్టడాలలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలలో చూసినటువంటి ఆ యొక్క సాటిస్ఫాక్షన్ సంతృప్తి. మరి అలాంటి అద్భుతమైనటువంటి ప్రయాణాల్లో భాగంగానే చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక గొప్ప కట్టడం గురించి మాట్లాడుకుందాం. అది కూడా క్వీన్స్ స్టెప్ వెల్ గా పేరుగాంచిందన్నమాట. అదే రాణికి వావ్. ఈ రాణికి వావ్ అనేటువంటి ఈ కట్టడం 11వ శతాబ్దంలో సోలంకి వంశానికి చెందినటువంటి రాణి ఉదయమతి ఆవిడ యొక్క భర్త రాజు భీమ్ దేవ్ గారి యొక్క జ్ఞాపకార్థంగా నిర్మించినటువంటి అందమైనటి మెట్ల బావి ఈ రాణికి వావ్ అనేది. మరి ఈ మెట్ల బావి సుమారుగా 1063 AD ప్రాంతంలో రాణి ఉదయమతి గారు నిర్మాణాన్ని ప్రారంభిస్తే అది పూర్తి చేసుకుని 11వ శతాబ్దంలో మనం చూసాం. అండ్ ఇదంతా ఒక ఎత్తైతే దీని వెనక ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా ఉంది. నీటి కొరతను తీర్చడానికి అలాగే భూగర్భ జలాలను సంరక్షించడానికి ఈ యొక్క మెట్ల బావిని నిర్మించారన్నమాట. ఈ రాణికి వావ్ అనేటువంటి మెట్ల బావిని నీటి కొరతని తీర్చడానికి భూగర్భ జలాలని సంరక్షించడానికి దీన్ని నిర్మించారు. అండ్ ఇందులోనే శిల్పకళా నైపుణ్యం కూడా ఉంది. బావిలో శిల్పకళా నైపుణ్యం ఏంటి బాస్? బావిలో నీళ్లుంటాయి, మళ్ళా ఇందులో శిల్పకళలు పెడితే ఎలా తెలుస్తుంది? దీనికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

శాకుంతల మూవీ నుంచి అద్భుతమైనటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా. మీ జేఎస్వితో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము రాణికి వావ్. మరి ఈ యొక్క క్వీన్స్ స్టెప్ వెల్ గా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క మెట్ల భావి గురించి, ఈ యొక్క మెట్ల భావి యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీస్ అండ్ ఇవన్నీ ఇందాక మనం తెలుసుకున్నాం. కానీ ఇందులో శిల్పకళా నైపుణ్యం కూడా ఉంది. భావిలో శిల్పకళా నైపుణ్యం అంటే చాలా అద్భుతమైనటువంటి కట్టడం అని చెప్పాలి. ఎందుకు అంటే 7 అంతస్తుల లోతులో ఉన్నటువంటి ఆ బావిలో దాదాపు 500 ప్రధాన శిల్పాలు ఉన్నాయి. 500 ప్రధాన శిల్పాలే కాకుండా 1000కి పైగా చిన్న చిన్న ఉప శిల్పాలు కూడా మనకు కనిపిస్తాయన్నమాట. అండ్ ఇక్కడ హైలైటింగ్ థీమ్ ఏంటి, ఈ శిల్పాలన్నీ కూడా ఒక ఇతివృత్తంతో కట్టబడినటువంటివి. ఆ చెక్కబడిన శిల్పాలు ఏమిటి, వాటి వెనక ఉన్న ఇతివృత్తం అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలని అవి చూపిస్తూ ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు మాత్రమే కాకుండా ఇతర దేవతల యొక్క శిల్పాలు కూడా మనకి ఈ యొక్క రాణికి వావ్ అనేటువంటి మెట్ల భావిలో కనిపిస్తాయి. ఎంతో కళాత్మకంగా చాలా వైభవంగా ఉండేటువంటి ఈ రాణికి వావ్ ఏమైంది, అసలు దీనికి సంబంధించి చరిత్రకి చెప్పుకోవడమే కాని కాలక్రమేణా ఇది చాలా దెబ్బతింది. ఎందుకు అంటే సరస్వతీ నదీ తీర ప్రవాహ మార్గం మారటం వల్ల, వరదల వల్ల ఈ యొక్క కట్టడం పూర్తిగా ఇసుకతో బురదలో కూరుకుపోయిందన్నమాట. చాలా కాలం తర్వాత దీన్ని పునరుద్ధరణ చేశారు. 1940లలో దీన్ని తిరిగి కనుగొని భారత పురావస్తు శాఖ ASI ఈ శాఖ వారు 1980 ప్రాంతాలలో పూర్తిగా దీన్ని తవ్వి పునరుద్ధరించిందన్నమాట. మరి ఈ అద్భుతమైనటువంటి కళాత్మక నిర్మాణ శైలికి 2014 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ యొక్క రాణికి వావ్ ని ప్రకటించింది. అది కూడా 2014. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కానీ ఎవరైనా మిస్ అయితే ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి. మన భారతదేశం కొత్తగా విడుదల చేసినటువంటి 100 రూపాయల నోట్, అంటే ఇప్పుడు వాడుకలో ఉన్నటువంటి 100 రూపాయల నోటు పై ఆ వెనక భాగంలో ఈ రాణికి వావ్ ఈ యొక్క

అవి ముద్రించబడి ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. నిజంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు వింటూ ఉంటే అసలు ఎప్పటి కాలం కట్టడం అది, ఆ బావిలో 7 అంతస్తులు, 7 అంతస్తులలో 500 శిల్పాలు, పైగా ఉపశిల్పాలుగా 1000, వీటన్నింటినీ కూడా మళ్ళా పునరుద్ధరించటం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించటం, అండ్ దీనంతా కలిపి మన దేశ చారిత్రక వైభవంగా నిత్యం మనం వాడుకునేటువంటి ఆ 100 రూపాయల నోటు వెనుక ముద్రించటం, వాట్ అ లాంగ్ ట్రావెల్, వాట్ ఎ ట్రావెల్! నిజంగా బావి గురించి మాట్లాడుకుంటూ ఇంత ట్రావెల్ చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో తెలుసుకుందాం మరి నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుందామో. కానీ అంతకన్నా ముందు ఒక మంచి సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు జోర్గా హుషారుగా విత్ మీ జేఎస్వీతో.

0: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు జోరుగా హుషారుగా మీ జేఎస్వితో. వెల్ మరి ఇందాక ట్రావెల్ లో భాగంగా మంచి భావి గురించి మాట్లాడుకున్నాం కదా, రాణికి వావ్. మరి నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుందాం, అలా గుజరాత్ వెళ్ళిపోదామండి. గుజరాత్ లోని జునాగఢ్ లో గల చారిత్రక ఉపర్కోట్ కోటలో ఉన్నటువంటి ఒక పురాతన బావి, ఇది కూడా 11వ శతాబ్దానికి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇంతకీ ఈ బావి పేరేంటి, దీని స్పెషాలిటీ ఏంటి? బావి పేరు నౌఘన్ కువో అన్నమాట. ఈ బావి యొక్క పేరు నౌఘన్ కువో. మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, శత్రువుల ముట్టడి సమయంలో చాలా మంది ఈ కోటలో ఉన్నటువంటి ప్రజలకి నీటి కొరత లేకుండా నీరు అందించినటువంటి గొప్ప బావి. అంతేకాదు, ఈ బావి వెనుక ఒక పురాణ కథ ఇంకా నమ్మకం కూడా ఉండేది అప్పట్లో. మరి ఈ బావి వెనుక ఉన్నటువంటి పురాణ కథ ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి నమ్మకం ఏమిటి, విందాం ఈ నౌఘన్ కువో బావి వెనుక ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి. కానీ అంతకన్నా ముందు మీ అందరి కోసం ఇంకొక అద్భుతమైన పాట వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: హాట్ సమ్మర్ లో
4: కూల్ టిప్స్.
5: సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
3: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
5: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
3: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
5: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
3: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
5: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
3: ఉప్పు కలిపిన మజ్జిగ, ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
5: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
3: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి, ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
4: కూల్ టిప్స్.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. వెల్, మరి మనం మాట్లాడుకుంటున్నాము ట్రావెల్ లో భాగంగా అద్భుతమైనటువంటి చారిత్రక బావుల గురించి. అండ్ గుజరాత్ లో ఉన్నటువంటి జునాగఢ్ లో గల చారిత్రక ఉపర్కోట్ కోటలో ఉన్నటువంటి బావి నవ్గన్ కువో, మరి ఇది కూడా 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. అంతేకాదు, దీని వెనక ఒక పురాణ కథ కూడా ఉంది. అండ్ ఒక నమ్మకం కూడా ఉండేది అప్పట్లో అని చెప్పాను కదా. ఇంతకీ ఏమిటి అది అంటే, ఈ యొక్క నవ్గన్ కువో అనేటువంటి బావిని అసురులు నిర్మించారు అనేటువంటి ఒక నమ్మకం ఉండేదంట. ఎందుకలాగా, అసలు ఏమిటి దీని వెనక అంటే, కాలాలు మారినా కూడా కొన్ని నమ్మకాలు చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చలాగా ఉంటాయి అన్న మాటలాగానే, ఎందుకో ఈ బావిని మానవులు కాకుండా అసురులు నిర్మించారేమో అనేటువంటి నమ్మకం అప్పట్లో అక్కడ స్థానికులకి ఉండేది. అండ్ ఈ యొక్క గుర్రం, అంటే ఆ రాజుగారి గుర్రం, ఒకసారి ఈ బావి ఉన్న ప్రదేశాన్ని, ఆ బావి ఉన్నటువంటి ఆనవాళ్లని కనుక్కున్నట్టు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అందుకనే ఈ యొక్క బావికి నవ్గన్ కువో అనేటువంటి పేరు కూడా పెట్టారు అనేటువంటి ప్రతీత అన్నమాట. సో దేనికి ఈ నవ్గన్ కువో అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, అక్కడున్నటువంటి రాజుగారి గుర్రం ఈ యొక్క బావి యొక్క ఆనవాళ్ళని కనుగొంది కాబట్టి, ఆ కథ ప్రచార ఆధారంగా అప్పటి చరిత్రలో దీనికి నవ్గన్ కువో అనే పేరు పెట్టారు. కువో అంటే బావి అని అర్థం. ఈ నవ్గన్ కువోకు చూడాసమార్ రాజు యొక్క నవఘనుని యొక్క పేరు పెట్టారన్నమాట. మరి ఈ నవ్గన్ కువో, ఈ రాజు నవఘన ఆ పేరు పెట్టడం వల్ల ఈ యొక్క ముందు ప్రాంగణం కంటే బావి పురాతనమైందిగా నమ్మకం. ఎందుకు పురాతనమైన బావిగా నమ్మకం గాంచింది అంటే, చూడాసమా రాజుల యొక్క సామ్రాజ్యం అండ్ పురాతనమైనదిగా రావడం వెనక ఉన్నటువంటి ఆ క్షత్రప కాలంలో అంటే 2-4వ శతాబ్దంలో లేదా మైత్రిక కాలం 6-7వ శతాబ్దాలలో ఈ యొక్క నవఘన్ కువో నిర్మించినట్టుగా ప్రతీతన్నమాట. అందుకనే పురాతనమైనటువంటి బావిగా దీనికి ఎంతో పేరు ఉంది. క్షత్రప కాలం 2-4వ శతాబ్దం, మైత్రిక కాలం 6-7వ శతాబ్దం. నిజంగా అద్భుతం కదా. మరి ఈ యొక్క కథ ఇలా ఉంటే నిర్మాణ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎంతో లోతుగా రాతి కొండని తవ్వి మరీ ఈ యొక్క బావిని నిర్మించారు. అంతేనా 200కి పైగా మెట్లు ఉంటాయి. మెట్ల మార్గం నుంచి క్రిందకి దిగే కొద్దీ శత్రువుల నుంచి తమని తాము రక్షించుకోటానికి చిన్న చిన్న గదులు కూడా ఉంటాయి. నిజంగా బావిలో 200 మెట్లు ఉండి నీరు తీసుకుని వెళ్ళిపోవడం అనేది కామన్. బట్ మెట్లు కిందకి దిగే కొద్దీ శత్రువుల దాడి నుంచి కనుమరుగై మనల్ని మనం రక్షించుకోవడానికి చిన్న చిన్న గదులు ఏర్పాటు చేయటం అనేది అసలు సామాన్యమైనటువంటి తెలివితేటలు కాదు బాస్. కేవలం నీటి కొరత తీర్చేటువంటి బావి మాత్రమే కాదు, యుద్ధ వ్యూహాలకు నిర్మాణ శైలికి కూడా అద్దం పట్టినటువంటి ఒక కట్టడమే ఈ యొక్క నవఘన్ కువో అనేటువంటి బావి. నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ యొక్క బావి చుట్టూర్తా ఉన్నాయి. సో ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఇంకొక మంచి పాట వినకపోతే ఎలా? సో మీ అందరి కోసం ఖలీజా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

ఖాళీ జమ్మూ గురించి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా. సో ఫైనల్ గా ఇన్ని భావుల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇంకొక దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అదే హెలికల్ స్టెప్ వెల్ అన్నమాట. ఇది కూడా మెట్ల బావే, కానీ చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఆ సర్పిలాకార మెట్లు భావులను గుజరాత్ లోనే మనం ఎక్కువగా చూడగలం. మహారాష్ట్ర అండ్ గుజరాత్ వావ్ అన్నమాట. సో ఇంతకీ ఈ యొక్క వావ్ VAV వావ్ అంటే అర్థం ఏంటో తెలుసా? వేరియబుల్ ఎయిర్ వాల్యూమ్ అన్నమాట. ఎస్, మరి ఈ యొక్క హెలికల్ స్టెప్ వెల్ దీనికి సంబంధించి ఇది గుజరాత్ లో చంపానేర్ పావ్గఢ్ వద్ద నిర్మించబడినటువంటి 16వ శతాబ్దపు స్టెప్ వెల్ అన్నమాట. చాలా ప్రత్యేకమైంది. అండ్ అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి పర్భాని జిల్లాలో 1000 ఏళ్ల నాటి హెలికల్ బావి కూడా ఉంది. వీటి యొక్క నిర్మాణ శైలి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే, పాము ఎలా అయితే మెలికలి మెలికలుగా చుట్టుకుంటుందో ఇది కూడా అంతే స్పైరల్ గా మనకి కనిపిస్తుంది అన్నమాట. మెలికలి తిరిగినట్లుగా ఈ యొక్క మెట్లు అమర్చబడి ఉంటాయి. అమర్చడం కాదు, నిర్మించబడి ఉన్నాయి. ప్రాచీన కాలంలో నీటిని సంరక్షించడానికి వేసవిలో నీటి మట్టాన్ని బట్టి చక్కగా అక్కడ నీరు చేరుకుని అందరికీ కూడా ఈ నీటి కొరత తీర్చడానికి ఎంతో ఉపయోగపడేది. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారి యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని బట్టి చేసుకోవడం ఆన అలవాటుగా వాళ్ళకి తోచిందన్నమాట. సో ఇలాగా ఈ యొక్క సిస్టమాటిక్ గా ఉన్నటువంటి ఈ యొక్క వేరియబుల్ ఎయిర్ వాల్యూమ్ వావ్, ఈ పెద్ద భవనాలు మరియు ఆసుపత్రిలో గాలిని నియంత్రించే దిశగా కూడా ఈ యొక్క నిర్మాణ శైలి పనితీరు ఉపయోగపడుతుంది. ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. నిజంగా అప్పటి యొక్క బావుల యొక్క నిర్మాణ శైలి వెనక ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ లో చూసుకున్నటువంటి కొన్ని అంశాలు ఇప్పటికీ కూడా అంచనా వేసేంత ఈజీ విషయాలైతే కావు. ఎంతో సాధన, పరిశోధన రెండూ అవసరమే. అందుకనే చారిత్రకంగా అవలా నిలిచిపోయి వాటి గురించి ఈ రోజు కూడా మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. సో వెల్, మరి ఇది ఈనాటి జోరుగా హుషారుగా. ఇంకొక అద్భుతమైన సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వస్తున్నా వస్తున్నా అంటూ వి మూవీ నుంచి స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్‌లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విశాఖపట్నం కేంద్రంగా అందుబాటులోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఈ రోజు నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. జోన్కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలనా వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా అందుబాటులోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కార్యకలాపాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుందని రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రైల్వే జోన్ కోసం 30 ఏళ్లుగా బీజేపీ పోరాడిందన్నారు. విశాఖ కేంద్రంగా బుల్లెట్ రైలు త్వరలో వస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి చెప్పారని వివరించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్టంలో యోగాంధ్ర 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జూన్ 7 నుంచి 14 రోజులు రాష్టవ్యాప్తంగా కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, రాష్టస్థాయి కార్యక్రమం రాజధాని అమరావతిలో 25,000 మందితో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్ కోసం గోదావరి డెల్టాకు ముందుగానే నీటిని విడుదల చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాణిజ్య సిలిండర్ ధరని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్పై 42 రూపాయల ధరను పెంచుతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగ సమావేశం నిన్న నిర్వహించారు. పట్టణాలను పర్యావరణానికి అనుకూలంగా, కాలుష్యరహితంగా, వాతావరణ మార్పులను తట్టుకునేలా మార్చే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా కార్పొరేషన్ ఈరోజు రేపు విజయవాడలో జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆదిత్య ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేస్వితో. మరి మనమున్నాము నవరస భరిత హరివెల్లు కార్యక్రమంలో. 10:05 అయిపోయింది మన క్లాక్ లో టైం అనమాట. సో చాలా మంది నాకు గుడ్ మార్నింగ్ అంటూ బ్యూటిఫుల్ గా మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. వెల్, మరి ఫస్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు ఎవరంటే, హాయ్ జేస్వి, వెరీ గుడ్ మార్నింగ్. జూన్ 1 ఉదయం నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి అన్న చల్లని కబురు కోసం రైతన్న ఆశగా ఎదురు చూపులు. ఈ మాట వినగానే మురిసిపోయే ముఖాలు. గడిచిన 24 గంటల్లో వర్షపాతం వివరాలు అంటూ రేడియోకి చెవి ఆనించే ఆనాటి ముచ్చట్లు. ఇలా సాగుతున్నటువంటి పాడి పంటల కార్యక్రమం ఇంకా ఏమిరోయ్ రామిగా బావున్నావా అనేటువంటి ఆ పలకరింపు. అనేటువంటి చిన్నపాటి హుషారు వాన జల్లులు. కాలం ఎంత మారినా సాంకేతిక పరుగులు తీస్తున్నా. తొలి వాన చినుకు కోసం నింగి వంక చూసే మన అన్నదాత, ఆ కళ్లల్లోని ఆ యొక్క ఆప్యాయత ఆశాభావం ఎప్పటికీ తరగదు. సో ఈయేడు కాస్త ఎల్నిలో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తాయి అనే భావన ఉన్నా వరుణులు కరుణించాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ భవదీయుడు సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి మెసేజ్ పంపించారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ నెక్స్ట్, హాయ్ జేఎస్వి, మీ వాయిస్ అంటే చాలా ఇష్టం, చాలా మధురంగా ఉంటుంది. అంతేకాదు మాకు మీ ఆర్జేస్ లో ఇష్టమైన వాయిస్ కల ఆర్జే శృతి గారు, ఇంకా ప్రసన్న గారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు పాడుతూ ఉంటే మీ గాథం చాలా బాగుంటుంది. నేనే గనక ఒక మంచి మూవీ తీస్తే అన్ని పాటలు మీ చేత పాడించేసేస్తాను. థ్యాంక్ యూ అండి. నల్లపాండి నుంచి గుంటూరు ఎంఎంఎస్ నివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. హాయ్ జేఎస్వి, శుభోదయం, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు చెప్పినటువంటి రాణికి వావ్, ఈ మెట్ల బావి 100 రూపాయల నోటు పైన కూడా ఉంది. ఉపేంద్ర గారు పాలమర నుంచి మనకి మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్. లెమెలపాడి నుంచి భాను, అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంది. మనం ఎన్ని ఊహించుకున్నా, ఎన్ని కలలు కన్నా మనకు ఏది జరగాలో అదే జరుగుతుంది, అదే జీవితం. శుభోదయం అంటూ మనకి మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. మీకు కూడా మీ పేరు పంపించాలి కదా. ఈ రోజు మాకెంతో ఇష్టమైనటువంటి నటుడి పుట్టినరోజు, మరి ఆ పాటలు కూడా ప్లే చేస్తారా? తప్పకుండా, అన్ని బ్యాక్ టు బ్యాక్ వస్తాయండి. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేస్తాను. అండ్ భద్రాద్రి కొట్టగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజ్ని, మాయా, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మనకి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అంతర్జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు అంటూ సౌజన్య గారు మనకి మెసేజ్ పెట్టారు మంగళగిరి నుంచి. తో పాటుగా పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? మీ బ్రాండ్ షో జోరుగా హుషారుగా అదిరింది బాస్. అండ్ యెస్, మరి నెక్స్ట్ మెసేజ్ మన కోసం పంపించిన వారు, వెల్కమ్ టు హరివిల్లు అంటూ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అండ్ దుర్గారావు గారు, హాయ్, 30 ఇయర్స్ బ్యాక్ అనేటువంటి షాప్ లో మేము వర్క్ చేశాము. అండ్ ఎన్ని ఈ పాడుతుందో అప్పట్లో నాకు తెలుసు. 30 ఇయర్స్ బ్యాక్ లైఫ్ గుర్తు చేశారు బాస్, హౌ స్వీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసే ప్రయత్నం నేను చేయగలిగాను, నాకు సంతోషంగా ఉంది. నా మాటల ద్వారా మీకు గుర్తొచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది. మంగళగిరి ప్రాంతంలో ఏ బావికి ఎన్ని మీటర్లు పడుతుందో, ఎంత వాటర్ పడుతుందో అప్పట్లో నాకు తెలుసండి. 30 ఏళ్ల క్రితం చాలా మంచి విషయాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు సార్. నమస్తే జేఎస్వి గారు, నమస్కారం అండి. అండ్ నవరస భరిత హరివిల్లుకి స్వాగతం. ఈ శీర్షికన గుజరాత్ లో గల వివిధ బావుల గురించి చక్కటి సమాచారం అందించారు అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుంచి. థ్యాంక్ యూ. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ వాయిస్ మా కాలేజ్ లో మేడం లా ఉంది. కడప వినయ్, హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ వినయ్. అండ్ గుడ్ మార్నింగ్ జేఎస్వి గారు అంటూ వీరరాఘవ, రేఖ, సాయి, మౌనికా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కానూ నుంచి తాతారావు గారు, ఎలా ఉన్నారు? లాంగ్ టైమ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ ప్రోగ్రామ్ మీరు వచ్చినప్పుడు అలా వినడం కుదరడం లేదు, ఇప్పుడు కుదిరింది. ఎప్పుడు విన్నా ఉన్నది కాదు, విన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. వింటూ మెసేజ్ చేశారు చూసారా, ఇది ఇంకా ఆనందదాయకమైన విషయం. శుభోదయం తెలియజేస్తూ, మనకి తీయనైన మీ గొంతు చాలా రోజులకి వినే భాగ్యం కలిగింది అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో అలా పేరెంట్స్ డే గురించి చెప్పడం, చిన్న కాకాణి నుంచి సుమ గారు మనకి మెసేజ్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, జూన్ నెలకు వెల్కమ్ పలుకుతూ జేఎస్వి గారు రావడం చాలా సంతోషదాయకం, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇవి నాకు వచ్చినటువంటి మెసేజెస్, ఇంకా కొన్ని ఉన్నాయి, చదివి వినిపిస్తాను. కానీ అంతకన్నా ముందు ఒక మంచి బ్రేక్ తీసుకుందాం. అండ్ ఆ తర్వాత క్వశ్చన్ కి సమ్ సిద్ధంగా ఉండండి.

0: అదంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పహలే ఏక్ ఫైసలా హోతా హై, హర్ ఫైసలే సే పహలే ఏక్ సవాల్, క్యా మై తయార్ హూ? అగర్ జవాబ్ హై హాం, తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 of 2026 కే ఆవేదన 10 నవంబర్ సే 9 దిసంబర్ తక్ ఖులే హై. అధిక జానకారీ కే లియే విజిట్ కరే careerairforce.gov.in యా afcat.edcil.co.in పర్.
2: సుబల్, మరి 10:11 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగే ప్రశ్న ఈనాటి నవరస భరిత హరివిల్లులో, జాగ్రత్తగా వినండి, ప్యాక్స్ సిలికా అనేటువంటి కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరిగింది? ప్యాక్స్ సిలికా అనేటువంటి కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరిగింది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 నెంబర్ కి వాట్సాప్ చేయండి. ప్యాక్స్ సిలికా అనే కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరిగింది? సో ఆలోచించండి, మీ రైట్ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తుండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక అద్భుతమైన సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్.

0: ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనమున్నాము నవరస భరిత హర్విల్లులో. సో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ప్యాక్స్ సిలికా అనే కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరగనుంది? సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. అంతకన్నా ముందు హాయ్ జేస్వి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా శుభోదయం అండి. అంతర్జాతీయ గ్లోబల్ పేరెంట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలు. కాఫీ టైంలో మీరు ప్రతి సూక్తి శ్రోతలు ఆరగించే రుచికరమైన పూరి, మీ ప్రతి ఆవిష్కరణ మా కర్ణములకు మీరు పంచి ఇచ్చే ప్రతిభా సిరి, మీరు వినిపించిన జలపాత శబ్దం మా వీణుల చెంత పురివిప్పి ఆడిన మయూరి, అమ్మ పలుకు ఒక ప్రవచనమని అది శాప విమోచనాన్ని నవనీతంగా వినబడినది మీ యొక్క వచనం. 9 గంటల నుంచి కావు కావు అంటూ జయస్వి బలగమంతా తాను వినిపించే వింతలు చూస్తూ వావ్ అనిపించే బావుల గురించి చెవులు రిక్కించి వింటూ కెవ్వుమని కేకలు వేస్తూ అలసి సొలసి మ్యావ్ మ్యావ్ అనుకుంటూ మా పనిలో అలా నిమగ్నం అవుతున్నాను తల్లి. అందుకే కోరి మరీ ఎంచుకుంటాము మీ సేకరణ స్టోరీ. ఇది కదా నిజమైన సౌందర్య లహరి. ఎన్నాళ్లైనా మా దృష్టంతా ఈ రోజు పైనే గురి. ఇంకా శ్రోతల సందేహాల్ని కరిమింగన వెలగ పండు మాదిరి అవుతాయి. సరి, మాకు తెలియకుండానే నేటి సమయం అలా అలా అలా అలా అలా అయింది పెద్ద చోరి అంటూ చనపండ నుంచి ధర్మరాజుల వాసు గారు పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ జయస్వి, వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజన సుఖనో భవంతు అంటూ మనకి ఆర్జే జయస్వి గారికి, నిన్న నిన్ను నమ్మి వస్తున్నా నీ చెంతకు, కరుణిస్తావో వరమిస్తావో ఏం చేస్తావో అంతా నీదయే అంటూ మంచి నమ్మకంతో వేసినటువంటి ఒక అడుగు రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు పంపినటువంటిది మనలో ఉన్నటువంటి సంకల్పం మీద నమ్మకం, అలాగే మనం చేసేటువంటి పని మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది, దానికి అందరి సహకారం కూడా తోడవుతుంది అని చెప్పకనే చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ ప్యాక్స్ సిలికా అనే కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరిగింది అన్నాను. సో ఆన్సర్స్, రైట్ ఆన్సర్స్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అండ్ వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్స్, ఇస్లా వేణుగోపాల్ దత్త గారు పాలంపోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్స్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అండ్ గుడ్ మార్నింగ్ జేఎస్పీ అంటూ చిన్న అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. చిన్న కాదండి, మీ పేరు నేను చిన్న అనుకున్నాను, అన్నిదా భావించకండి. చైనా అంటూ పంపించారు ఆన్సర్. సో చైనా అయితే కాదు, అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. అండ్ కనకరావు గారు పెడన్ నుంచి శుభోదయం తెలియజేస్తూ రైట్ ఆన్సర్, అండ్ వెరీ గుడ్ మార్నింగ్ రాఘవ గారు మీకు కూడా. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ జయస్వి, మీరు చెప్పే విషయాలు చాలా ఉపయోగంగా ఉంటాయి, మీ వాయిస్ చాలా బాగుంటుంది. సత్యనారాయణ గారు కృష్ణలంక విజయవాడ నుంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ రివీల్ చేసేయమంటారా? చెప్పేస్తున్నాను. యుఎస్ఏ అనమాట, సో అమెరికా అనమాట, అండ్ ఇందులో భాగంగా మన భారతదేశం కూడా ఉంది. సో ఈ యొక్క వ్యూహాత్మక వాణిజ్య సంబంధాల బలోపేతం చేయడానికి ఈ యొక్క ప్యాక్స్ సిలికా అనే కార్యక్రమం జరుగుతోంది, అండ్ ఇందులో భారత్ కూడా ఒక భాగం అనమాట. సో రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అమెరికా అనమాట. సో ఇంకా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కాకుండా నేను అడగపోయే క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచించండి బాస్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ మైత్రి భారత్ నౌకాదళం మరియు ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం? సాగర్ మైత్రి భారత నౌకాదళం ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం? సాగర్ మైత్రి భారత నౌకాదళం ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఈ లోపల మీ అందరి కోసం మయా మయా గులాబీ తారని తుంచి కవ్వించి మయా మయా అనే బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గురుకాంత్ నుంచి. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై నిజేస్మితో సాగర్ మైత్రి భారత్ నౌకాదళం మరియు ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఇందాకటి ప్రశ్నకి అమెరికా అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆదిశేషు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఇందాకటి ప్రశ్నకి ఉమ్మడి నుండి మమ్మ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి ఎన్పిఓఎల్ మరియు అంటూ పంపించారు. ఓకే, కానీ నేను అనుకున్న ఆన్సర్ కూడా వచ్చింటే బాగుండేది. సో లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇమేజ్ ని మాతో పంచుకున్నారు రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. థ్యాంక్స్ అ లాట్. అండ్ తిరుపతి నుంచి అపరంజి గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి సరైన సమాధానం రైట్ ఆన్సర్ తో. నంద్యాల జిల్లా నుంచి పాలంపోలే గారు ఆలగడ్డ, థ్యాంక్ యూ సార్. ఆశ కాపుగొంపల్లి గ్రామం నుంచి ఏటపాక మండలం రైట్ ఆన్సర్. అండ్ సంయుక్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి, కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం అందించారు. ఇండియన్ నేవీ అంటూ ఓకే సరైన ఆన్సర్ తో. కడప నుంచి వినయ్ పంపించారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అలాగే గన్నవరం నుంచి షరీఫ్ గారు భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. సో వీరందరూ కూడా సరైన సమాధానాన్ని పంపించారు. డిఆర్డిఓ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అన్నమాట. సో సంయుక్తంగా చేపట్టినటువంటిది ఇది రైట్ ఆన్సర్స్. సో మరి నా తదుపరి ప్రశ్న, సో నా థర్డ్ క్వశ్చన్,

నిరంతర్ ఫుల్ ఫామ్ ఏంటి? నిరంతర్ ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిరంతర్? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488144 కింద నాకు వాట్సాప్ చేయండి బాయ్స్.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లో నైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై నీ జయస్వితో మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో 10:39:48 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ నిరంతర్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎంత మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. మీరు కూడా పంపించాలి అనుకుంటే 8662488114 అనే నెంబర్ కి నాకు ఆన్సర్స్ పంపించండి. అండ్ దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు, మరి ఇప్పటి ప్రశ్నకి ఎవరు సమాధానాలు పంపించారో చూసేద్దాం. కనకరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జేస్వి గారు అంటూ మనకి మెసేజ్ చేశారు, వినరా వినరా వింత కథలు అంటూ తొలివేకువ నుంచి ఇప్పటి వరకు ఒక గొంతు వినిపించింది పలకరింతల పురాతన బావుల పురాణం చెప్పి మూగబోయిన రాళ్లకు మాటలు నేర్పి అమ్మ గురించి నవనీత వచనం మీ నోట ఈరోజు విన్నాం. నాన్న ప్రేమ నిధిని గెలుచుకున్నాము, తల్లిదండ్రుల బంధమే బావి లోతైతే వారి ప్రేమ మన జీవన జల సంపదలు.

మనకి గుర్తుగా నిలుస్తుంది. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు సార్, నిజంగా చాలా బాగుంది. వారి యొక్క ప్రేమ మాత్రం మన జీవన జల సంపదలకి గుర్తుగా నిలుస్తుంది. ఇది వింటూ ఉంటే వెళ్ళిపోతుంది సమయం అంతే వేగంగా, మళ్ళీ మిగిలిపోతుంది మీరు మాట అనుభవ దారిగా. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్. బాగున్నారా అంటూ దిస్ ఇస్ రంజిత్ రెడ్డి ఫ్రమ్ రంగపురం. హాయ్ రంజిత్ గారు, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో వినయ్ రైట్ ఆన్సర్ పంపించారు, డెడికేటెడ్ టు జయస్వి మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డెడికేషన్. వాగ్దేవి జయస్వి గారి గళ మాధుర్యాన్ని విని చాలా రోజులైంది. బాగున్నారా, శుభోదయం నమస్కారాలతో వేముల నరసింహారావు గారు. మీకు కూడా ప్రతి నమస్కారాలతో, మీ జయస్వి అండి, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు మనకి ఆశా గారు కాపుగొంపల్లి గ్రామం నుంచి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. భాస్కర్ గారు పెడన్ నుంచి సరైన సమాధానం. అలాగే హలో మ్యామ్ అంటూ శశికళ ఫ్రమ్ నాగోల్ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్, నైస్ నేమ్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి సరైన సమాధానం. అయ్యో బాబోయ్ లతా గారు, నేను జయస్వి మాత్రమే, మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇంత పెద్ద ఆన్సరా, అయ్యయ్యో, మరి ఇంత పెద్ద ఆన్సర్ అయినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ కదా. మన యూపీఎస్సీ పేపర్ 1 కూడా అడిగారు దీన్ని. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, రైట్ ఆన్సర్. షరీఫ్ గారు గన్నవరం నుంచి, భద్రాచలం ఏరియా, రైట్ ఆన్సర్. మీ మూడో ప్రశ్నకి నా సమాధానం అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, రైట్ ఆన్సర్. పెడిన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు సరైన సమాధానం పంపించడమే కాకుండా అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అండ్ దాంతోపాటుగా ఆళ్లగడ్డ నంజాల జిల్లా పాలెం పోలయ్య గారు సరైన ఆన్సర్ అందించబోతున్నారు. సో అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన సమాధానానికి అంటూ ప్రశ్నకి మా సమాధానం అంటూ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. వేటపాలెం నుంచి రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు, జోరుగా హుషారుగాలు. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరైన సమాధానంతో మనకి మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు. సో నేను పూర్తి నిరంతర్ కి ఫుల్ ఫామ్ అడిగాను, కొంతమంది మాత్రమే పంపిస్తున్నారు. ఎనీవేస్, తుర్కపల్లి విలేజ్ నుంచి ఆంటోనీ గారు పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యువర్ వాయిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ నైస్, ప్లీజ్ సే హాయ్ టు ఆల్ ద లిజనర్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ది ఆర్జీస్, రైట్ ఆన్సర్ సార్. శరత్ బాబు రవి గారు ఫ్రమ్ పెనమలూరు విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్, సో హ్యాపీ టు హియర్ దిస్. సరే మరి నిరంతర్ దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ టు ట్రాన్స్ఫార్మ్, అడాప్ట్ అండ్ బిల్డ్ రెసిలియన్స్, ఇది దీని సరైన సమాధానం అన్నమాట. సో అందరూ కూడా సరైన ఆన్సర్స్ అందించారు, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నా తదుపరి ప్రశ్న, భారతీయ రైల్వే స్టేషన్స్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించినటువంటి పథకం పేరేంటి? భారతీయ రైల్వే స్టేషన్స్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించినటువంటి పథకం పేరేంటి? భారతీయ రైల్వే స్టేషన్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం, దీని పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే ఆన్సర్స్ ని 8662488 కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది,

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కోర్ట్ నుంచి వింటూ ఆనందిస్తున్నారు. 10:52 అయిపోయింది. మరి నేను అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, భారతీయ రైల్వే స్టేషన్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరేంటి అని. సో మల్లికార్జున్ అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వినయ్ గారు సరైన సమాధానం పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ది డెడికేషన్. అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. కర్నూతల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. ఇంకా మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు. అండ్ గన్నవరం నుంచి షరీఫ్ భద్రాద్రి గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరూ కూడా రాయదుర్గం అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ పెట్టారు కానీ ఆన్సర్ కనకరావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి. అండ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ హలో మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఈస్ కవావ్. ఈ కవావ్ కబాబ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ నాకు అర్థం కాలేదు. శంకర్ గారు ఫ్రమ్ బ్రహ్మంత్రాల నుంచి, నేను అడిగిన క్వశ్చన్ కి ఇది ఆన్సర్ కాదు. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఆశా కాపు గొంపల్లి గ్రామం నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సరైన సమాధానంతో మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ పాలంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సరైన సమాధానాన్ని పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటిపై ప్రశ్నకి కూడా. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్ నుంచి. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. చారిత్రక బావుల గురించి ప్రశంసనీయమైనటువంటి వివరాలు చెప్పారు. అయితే గుంటూరు బావుల లోతు గురించి కూడా ఒక విషయం నాకు గుర్తొచ్చింది. సో నేనైతే అది చెప్పలేను. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ఇండియా రేడియో కేంద్రం నిజంగా లాంగ్ స్టాండింగ్ అసోసియేషన్ ఉందండి మాకు, ఇప్పటికీ ఎప్పటికీ. ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలో నేను నటించారు, చాలా సంతోషంగా ఉంది సార్ మీ మధురానుభూతులని మాతో పంచుకున్నందుకు. అండ్ నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తూ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ హరణ్ తేజ్. హాయ్ హరణ్ తేజ్, వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో హ్యాపీ టు సీ యువర్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ రాయదుర్గం అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేసినందుకు. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రైట్ ఆన్సర్ తో భారతి కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు, వెరీ నైస్. మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ 10:55 AM అనమాట. భారతీయ రైల్వే స్టేషన్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరు OSOP, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. ఇది 2022 స్టార్ట్ అయింది. 2026 దాదాపుగా ప్రతి భారతీయ రైల్వే స్టేషన్ లో, అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటూ వెళ్తే 2000 ఇలాంటి ఒక అవుట్లెట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. సో ఇది ఈనాటి మన నవరస భరిత హర్విల్లు. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ డే అండ్ లవ్లీ షో కదా. కలుసుకుందాం మరొక అద్భుతమైన రోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో. అంటిల్ దెన్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: వచ్చేస్తోంది. దిస్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జయస్వితో సైనింగ్ ఆఫ్.
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. మయన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లాయింగ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ

ఢిల్లీలో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టులో వారి సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 సీట్లు, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 3 సీట్లు, జార్ఖండ్లో 2 సీట్లు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజెన్ జిల్లా నుండి ఖేత్ బచావో అభియాన్ను ప్రారంభించనున్నారు. జూన్ 30 వరకు 4 రోజుల పాటు ప్రచారం కొనసాగుతుంది. ఎరువులను సమతుల్యంగా తెలివిగా ఉపయోగించడం, వాతావరణ సంబంధిత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు, పంచాయతీ స్థాయిలో చురుగ్గా పాల్గొనడం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడంపై ప్రచారం చేయనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈరోజు జీ కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి రష్యాలో పర్యటించనున్నారు. జూన్ 2 నుంచి 7 వరకు ఆయన రష్యాలో పర్యటిస్తారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రష్యాలోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మెగా డీఎస్సీతో లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు ప్రసరించాయని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు. ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఎలాంటి గ్రేస్ మార్కులు ఉండవని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయి సుధీర్ వెల్లడించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

అల్లుడు గారు చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడినటువంటి అన్నమాచార్య కీర్తన విన్నారు. కేవీ మహాదేవన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 9 minutes 24 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి ఈ రోజు సినిమా కబుర్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం? ఎగిరే పావురాలు ప్రేమకు వేళాయరా అంటూ ప్రేమకు స్వాగతం చెప్పి ఒక శుభ లగ్నాన పెళ్లి పీటలు వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి సంప్రదాయంగా మెప్పించి పెళ్ళాం ఊరెళితే ఏం చేయాలి, పెళ్ళంతో పనేంటి అని ఆలోచింపజేస్తూ బడ్జెట్ పద్మనాభంలకు సర్దుకుపోదాం రండి అని మెసేజ్ ఇచ్చి ఆహ్వానం అందించారు ఆ దర్శకులు. సిల్వర్ స్క్రీన్ ను పూర్తి వినోదంతో అభిషేకం చేయడానికి అతడే ఒక సైన్యంగా మారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ఉగాది రోజున మావి చిగురు తిన్న కోయిలల మధురమైన సంగీతంతో ప్రేక్షకులను ఊయలలూగించిన నంబర్ వన్ దర్శకులు. ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఆయన బర్త్డే స్పెషల్గా మాట్లాడుకుందామా?

గెస్ట్ చేస్తూ ఉండండి. ఎవరా దర్శకులు, నటులు, మ్యూజిక్ డైరెక్టర్ అనేది సో నేను మాట్లాడతాను ఈరోజు ఆయన గురించి. బోలెడన్ని కబుర్లు అనమాట, సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ప్రేమకు వేళ ఐరా చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. చిత్ర గారు పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రాముడు. ఏంటిట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:17:44 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఆయన ఎవరు అనేది చాలా మంది గెస్ చేసేసారు కదా, కరెక్ట్ గా గెస్ చేసేసారు అనమాట అందరూ కూడా. సత్తి వెంకట కృష్ణారెడ్డి. సో మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. భాస్కర్ గారు పెడన్ నుండి అండ్ సిఆర్ నగర్ నుండి, రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, అండ్ అలాగే మండుటెండల్లో చల్లటి పన్నీటి జల్లులా ఉందా మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి అంటూ పెడని జోగనంద్ర కాలనీ అప్పలరాజు గారు అలాగే మెసేజ్ చేశారు. అండ్ అలాగే నమస్తే ఎలా ఉన్నారు అంటూ ఈ రోజు తెలుపబోయేది, మేము తెలుసుకోబోయేది కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి కదా అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. సో లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మనం సత్తి వెంకట కృష్ణారెడ్డి గారు అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. చదువుతో పాటు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం, సినిమాలే లోకంగా భావించి ఎప్పటికైనా సినిమా హీరో కావాలనేది ఆయన కల. ఆ తర్వాత సినిమాలను చూస్తూ అందులోని లోటుపాట్లు గమనించడం, ఈ సినిమా ఎందుకు హిట్ అయింది, మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని ఆలోచించడం అనమాట. దీంతోపాటు సినిమాలో విలువల్ని తెలుసుకోవడం, ఆ విషయాలన్నీ కూడా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ఆయనకి అలవాటుగా మారిపోయింది. మరి ఎస్వి కృష్ణారెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతి కొద్ది మంది టాలెంటెడ్ పర్సన్స్ లో ఒకరు. బలమైన కథ, చిన్న బడ్జెట్, హెవీ ప్రాఫిట్స్, ఇవే కృష్ణారెడ్డి గారి స్టైల్ ఆఫ్ మేకింగ్. తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది యమలీల మూవీ నుంచి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ.

సకల పాప శిక్షణ దక్షుండ చండధర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలరాని యముండ.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లెవెన్ అవర్స్ 31 మినిట్స్ 8 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక మంచి డైరెక్టర్, నటులు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరా అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు. అప్పటి వరకు

కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ కమెడియన్స్ గా ఉన్న వాళ్లని కూడా హీరోలుగా మార్చగలిగిన దర్శకులు. దాదాపు 40 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆరోగ్యకరమైన కామెడీ ఏది కూడా హద్దు మీరదు ఆయన సినిమాల్లో అనమాట. ప్రతిదీ కూడా ఆరోగ్యకరంగా హుందాగా ఉంటాయి. ఆయన యాక్టర్ డైరెక్టర్ మాత్రమే కాదు, మనసుకి హాయినిచ్చే సంగీతాన్ని సమకూర్చడంలో ఎక్స్పర్ట్. టాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించారు. 1990 అలాగే 2000 సంవత్సరాలు అన్నమాట. వీటి మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాయన్నమాట. ప్రతి ప్రాజెక్ట్ ఆయనకు లాభాలు తెచ్చిపెట్టింది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలు తీసిన దర్శకులు అనగానే మనకి ఎస్వి కృష్ణారెడ్డి గారు గుర్తొస్తారు. అండ్ కృష్ణారెడ్డి గారు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, బట్ అదైతే అంత తెలియదు. అంటే రిలీజ్ కూడా అయ్యిందో లేదో నాకైతే ఐడియా లేదు సరిగ్గా. బట్ కృష్ణారెడ్డి గారు చిరంజీవి గారి కిరాతకుడు సినిమాలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఆ పాత్ర ఆయనకంత గుర్తింపు తీసుకురాకపోయినా కూడా మంచి మెమరీగా ఆయనకైతే మాత్రం గుర్తుండిపోయిందనమాట. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కూడా కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నాయి ఒక వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్ని స్నేహమంటున్నాం మనం అంటూ అద్భుతంగా సిరివెన్నెల గారు రాసిన సాహిత్యానికి రూపంగా వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించి ఇద్దరు మిత్రులు అనే ట్యాగ్ నైతే సొంతం చేసేసుకున్నారు. మరి రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి నమ్మశక్యం కాని విషయాలను కూడా తెరపై చూపించి ప్రేక్షకులను నమ్మించడమే కాదు కడుపుబ్బా నవ్వించడంలో కూడా దిట్ట మన కృష్ణారెడ్డి గారు. మాట్లాడుకుందాం ఇంకా బోలెడన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ప్రేమకు స్వాగతం చిత్రానికి ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి పాడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

ఇలాంటి పాటలు వింటుంటే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది. సో వివిధ భారతిలో అంటేనే ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి పాటలు వింటూ హాయిగా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేయచ్చు, ఎండలని కూడా మర్చిపోవచ్చు అనమాట. 11:38:52 ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఆయన అంటే కడుపుబ్బ నవ్వించడంలో దిట్ట అని చెప్పాను కదా, అంటే రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి నమ్మశక్యం కాని విషయాలను కూడా స్క్రీన్ మీద చూపించేస్తారు, ప్రేక్షకులు నమ్మించడమే కాదు నవ్విస్తారు అని చెప్పాను. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే శుభలగ్నం సినిమాలో బ్రహ్మానందం గారి చెవులు చాటలంతవడం, తనికెళ్ల భరణి గారి చెవిలో సీసం పోసి మళ్లీ తీసేశానని చెప్పి దానికి ఫీజు అడగటం, మాయలోడు సినిమాలో బాబుమోహన్ తన డ్రెస్ లోపల చేయి పెట్టి ఇంత సరిపోతుందా అని ఒక బోన్ తీసిస్తారు. ఆ టైంలో చూస్తున్న ప్రేక్షకులు లాజిక్ ఆలోచించేంత టైం కూడా ఇవ్వకుండా నమ్మేస్తారనమాట, అంటే కడుపుబ్బ నవ్వించేస్తారు. అండ్ వినోదం సినిమాలో కోటగారి డబుల్ యాక్షన్ అని అంటే ఆయన ఆయనే నమ్మించేస్తారనమాట, నాకు నేనే డబుల్, నేను నాకు నేనే డూపు అని చెప్పి అని నమ్మించడం, ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా కార్మిక నాయకుడు సింగారానికి జై అనడం, ఇలాంటివన్నీ కూడా బియాండ్ లాజిక్ అనమాట, కానీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇంకా మాయలోడు సినిమాలో నాలుక బయటపెట్టి బ్రహ్మానందం గారిని ఇరిటేట్ చేసే కానిస్టేబుల్ పాత్రలో అలీని చూపించిన కృష్ణారెడ్డి గారు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎందచాట అనే అలీ మార్క్ డైలాగ్స్తో అలీ గారికి ఐడెంటిటీ తీసుకొచ్చి యమలీల సినిమాతో ఏకంగా ఆయన్ను హీరో చేసేశారు.

0: మాట్లాడుకుందాం, మరిన్ని కబుర్లు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ఉంది, బట్ దానికంటే ముందు చిన్న షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పడినటువంటి జొన్న విత్తులు రామలింగేశ్వరరావు గీతం వింటున్నారు ఎస్వి కృష్ణ.

పొద్దున్నే ఇంగ్లీష్ పేపర్ తెమ్మన్నాడేంటో, నాతో చదివించుకుంటాడేమో అంటూ సంతోషంగా వెళ్లిన బ్రహ్మానందం గారికి ఆయన ఓనర్ చింపు. ఇంకా చింపు, ఇంకా చింపు అని ముక్కలు ముక్కలు చేయించేస్తారు ఆ పేపర్ని. మహాప్రభు, ఇంతకంటే ఎవడు కూడా ముక్కలు చేయలేడు అని బ్రహ్మానందం గారు చెప్పాక అతికించుంచు రాత్రికొచ్చి చదువుతానంటారు. అసలు ఆ చెప్పే ఓనరు అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కామెడీని పండించిన తీరు కానీ, సాడిజం అంటే భయపడే విధంగా చూపించే విధానానికి ఆపోజిట్గా కృష్ణారెడ్డి గారు నంబర్ వన్ సినిమాలో ఎప్పటికీ గుర్తు చేసుకుని నవ్వేలాగా చూపించారు. నెక్స్ట్, చెల్లికి గల్లీలో మళ్లీ మళ్లీ పెళ్లి అని తోటరాముడి కవిత. క్లైమాక్స్ లో యముడితో ఫైట్ సీన్. ఇక యమలీల సినిమాలో గోడ మీద పిడక చూసి అది చూస్తే మీకేం అనుమానం రావడం లేదా, అస్సలేం అనుమానం రావడం లేదా అని బ్రహ్మానందం గారు అడిగితే, దానికి కోటగారు ఎంతకీ నీకొచ్చిన అనుమానం ఏంటి అంటారు. అప్పుడు ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడ ఎలా వేసిందంటారు అని అడుగుతారు. అసలు ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చెయ్యని ఆడియన్స్ ఫీల్ అయ్యే థ్రిల్, ఆ క్రెడిట్ అంతా కూడా కృష్ణారెడ్డి గారికే దక్కుతుంది కదా. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎన్ని విషయాలు గుర్తొస్తున్నాయంటే, నాకు అసలు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎల్లో థ్రెడ్కు ముడివేయగలవా అని అడుగుతుంది సౌందర్య. సో ఆ క్యారెక్టర్ ఆమెకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందంటే, అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఆ బీజిఎం ఒకటి ఉంటుంది, ఆ మ్యూజిక్ కూడా ఇప్పటికీ గుర్తుందనమాట. అండ్ అలాగే శుభలగ్నం సినిమాలో కామెడీ ట్రాక్ను కన్వీనియంట్గా మిక్స్ చేసేసారు. అండ్ ప్రశ్నావతారం ఏవిఎస్ గారు ఉంటారనమాట, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అండ్ శ్రీలక్ష్మి గారు చెప్పే అబ్బా దబ్బా జబ్బా. ఈ సినిమా సక్సెస్కు ప్లస్ అవ్వడం మాత్రమే కాదండి, కృష్ణారెడ్డి గారి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఒక్క పెళ్ళం ఊరెళ్తే సినిమాకు తప్పితే మిగతా అన్ని సినిమాలకు కూడా ఆయనే సంగీతాన్ని సమకూర్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అలీగారి పాట గుర్తుందా, చినుకు చినుకు అందెలతో బాబుమోహన్ గారు కూడా చేశారు. ఈ పాట టాప్ 10 వాన పాటల్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే సిరులొలికించే సాంగ్ ఫ్రమ్ యమలీల, ఈ పాట లేని బారసాల ఫంక్షన్ ఆడియో లేదంటే అతిశయోక్తి కాదు. సో మనం విన్నాం ఆ పాటని, ఇప్పుడు ఆ పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 యమలీల చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్, సిరివెన్నెల గారు అందించిన పాట. వింటూ స్టే ట్యూన్.

0: ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతోనే వెండి తెరపై మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఏ సంబంధం లేని ఓ గారడీవాడు ఒక చిన్న పాపకు తోడుగా నిలిచి ఎలా తన ప్రాణాలు కాపాడాడనేది మాయలోడు. తన సినిమాకు కథే హీరో అని ప్రూవ్ చేసింది యమలీల. తల్లి ప్రాణాల కోసం యముడిని ముప్పతిప్పలు పెట్టిన కొడుకు. ఇక నెక్స్ట్, డబ్బు కోసం తన భర్తను కోటి రూపాయలకు అమ్మేసే భార్య క్యారెక్టర్లో ఆమని, చివరికి సౌభాగ్యాన్ని మించిన ఆస్తి లేదనే పాత్రలో అద్భుతంగా జీవింపజేశారు ఆమనిని. మావి చిగురు, తను చనిపోతానని తెలిసి శ్రీరామచంద్రుడు లాంటి తన భర్త ఒంటరిగా మిగిలిపోకూడదని ఒక భార్య ఆడే నాటకం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు సౌందర్య హీరో హీరోయిన్లుగా నంబర్ 1994 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఆ సంవత్సరం టాప్ 4 హైయెస్ట్ గ్రాసర్ గా వరల్డ్ వైడ్ షేర్స్ సొంతం చేసుకుంది. నెక్స్ట్, రాజేంద్రుడు గజేంద్రుడు. ఎమోషన్స్ కి మనుషులు జంతువులు అనే తేడా ఏం లేదనే ఇతివృత్తంతో ఒక ఏనుగును తీసుకుని రాజేంద్ర ప్రసాద్ గారితో చక్కటి కామెడీ ఎంటర్టైనర్ ను అందించారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ ఆహ్వానం, పెళ్లి పవిత్రతను తెలియచెప్పే కథ, శ్రీకాంత్ రమ్యకృష్ణతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యేలాగా అందించారు. సైన్స్ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ ఘటోత్కచుడు. రంగు పడుద్ది అంటూ ఆయన మార్క్ క్రియేట్ చేసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఇవి మరి ఈనాటి మన ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా కబుర్లు. మీ అందరికీ నచ్చాయని అనుకుంటాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను మావి చిగురు చిత్రం నుంచి. అండ్ ఈ పాట ఓ రేంజ్ లో ఈ సినిమాలో ప్రేక్షకులందరినీ ఆకట్టు

0: ఉంది అనమాట. మీకు కూడా నచ్చుతుంది, డెఫినెట్ గా వినండి, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Hey, lovely girls, it's a beautiful

Suddenly, వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ తన వృద్ధిని కొనసాగిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు మే నెలలో మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ నెలలో లావాదేవీల సంఖ్య 23.20 బిలియన్లకు చేరగా వాటి విలువ దాదాపు 30 లక్షల కోట్ల మార్కును తాకింది. ఈ వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ సుపరిపాలన కొనసాగిస్తోందన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఈరోజు ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ రాష్టం మరింతగా అభివృద్ది చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము రెట్టింపు పెంచి అందజేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకులలో ఈరోజు వృద్దులు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. తిరుపతి రక్సౌల్ ఎక్స్ప్రెస్ రైలును పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంతి వంగలపూడి అంత ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యవరం గ్రామంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా ఒంగుటూరు గ్రామంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు నేరుగా అందజేసి వారి ఆరోగ్య పరిస్థితి, పెన్షన్ పంపిణీ విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు విస్తృత అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి మే నెలలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, విద్యాసంస్థలకు విరామం కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మే మాసంలో శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణలో కొత్త రికార్డులు నమోదైనట్లు టీటీడీ తాజాగా గణాంకాలను విడుదల చేసింది.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

శుభలగ్నం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది 12 hours 9 minutes లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సక్సెస్ఫుల్ గా మనం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ స్టైల్లో అలాగే ఉద్యోగాల్లో ఉన్న సీట్లకే అతుకుపోతుంటాం. అందులోనూ ఆఫీస్లో మార్నింగ్ నుంచి పనులన్నీ పూర్తి చేసే వరకు కూడా ఆ కూర్చున్న సీట్లో నుంచి అస్సలు లేవం కదా. కొన్నిసార్లు భోజనం కూడా అక్కడే కొంతమందికి అయితే అనమాట. దీనికి తోడు నిరాశ. అండ్ ఇవన్నీ కూడా అస్సలు మంచిది కాదు అనేదైతే ఎక్స్పర్ట్స్ చెప్పే మాట అనమాట. ముఖ్యంగా యూత్కు దీనివల్ల ఫ్యూచర్లో బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈనాటి మీకు తెలుసాలో ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బిఫోర్ దాట్ అలా వైకుంఠపురంలో చిత్రానికి అనురాగ్ కుల్కర్ని మంగ్లీ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది తమన్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్.
6: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
7: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

12:15:55 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. నవడేస్ మనం చూస్తున్నాం చాలా మంది టీనేజ్ పిల్లలు నిరాశతో వాళ్ళ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. యువతలో నిరాశ పెరగడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే దీనికి ముఖ్య కారణం అతిగా ఆలోచించడం అనేది ముందు వరుసలో ఉందట. దాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే నిరాశ అనేది వాళ్ళ లైఫ్లోకి రానే రాదు. మరి దాన్ని ఎలా నియంత్రించుకోవాలి అంటే ఎక్స్పర్ట్స్ అయితే దానికి సంబంధించి కొన్ని సూత్రాలు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ గారు భీమ్స్ పాడినటువంటి పాట మధుప్రియతో కలిసి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఈ ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

12:23:15 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. మరి చాలా మంది చేసే తప్పు గతంలో జరిగిపోయిన వాటి గురించి, అలాగే ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి ఆందోళన చెందుతూ ఉంటారన్నమాట. ఇది ప్రజెంట్ లైఫ్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అందుకని ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని మీద మాత్రమే పూర్తిగా వాళ్ళ దృష్టి పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఏం చేస్తున్నామో దాని మీద ఫోకస్ పెరిగి సక్సెస్ సాధించడానికి మరింత హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో గడిచిపోయిన నిన్నటి విషయాల గురించి ఆలోచించడం మానేయండి, అలాగే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో అనే భయాన్ని కూడా వదిలేసేయండి. తెలుసుకుందాం ఇంకా బోల్డన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, ఛాంపియన్ మూవీ నుంచి. రామ్ మిర్యాల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.35 సినిమా
1: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యోమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మల్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ని ఓడించి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యకుడు యూమి నాంగ్ హ్లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత, కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ది లోటస్ రెలిక్స్ ఆఫ్ ది వేకెంట్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్వావశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యకుడు యూమి నాంగ్ హ్లైంగ్ అధికార భారత పర్యటన

ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మాల్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్టేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రహ్మణ్యం మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా నిరుగ్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18 తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్టాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28 తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు.

ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డు చేశారు. సుమన్ కళ్యాణ్ పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలిక ఉన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2 ఏళ్లది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

12:41:35 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలిసేలా అయితే ఈరోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నాం కదా. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా గతంలో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి భయపడిపోతూ ఉంటారు అన్నమాట. ఒకవేళ మనసులో మెదిలే ఇలాంటి ఆలోచనలతో విసిగిపోతున్నట్లుగా అనిపిస్తే వాటిని ఒక పేపర్ మీద రాయటం వల్ల కొంత క్లారిటీ వస్తుంది అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది, స్ట్రెస్ మనకి దూరం అవుతుందన్నమాట. ఇలా మనకి ఎదురైనటువంటి సమస్యల్ని రాసుకున్నప్పుడు వాటికి సమాధానాలు దొరికే అవకాశం కూడా ఇక్కడే దొరుకుతుంది. సో సమస్యల గురించి ఆలోచించడం అనేది ప్రతి ఒక్కరికి సహజంగానే జరుగుతుంది. అలానే ఎప్పుడు కూడా అవే ఆలోచిస్తూ అలాగే అక్కడే ఉండిపోవడం మంచిది కాదు కదా. మరి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఒక ఆలోచన 15 నిమిషాల కంటే ఎక్కువసేపు మైండ్లో తిరుగుతుంది అని అనిపిస్తే మాత్రం వెంటనే వేరే ఏదైనా పనిలోకి మునిగిపోవాలట. అప్పుడు ఆ ఆలోచన నుంచి బయటపడి మరొక పనిని మనం చేసుకోగలుగుతాం.

తెలుసుకుందాం మరిన్ని విషయాలు బిఫోర్ దట్ సీతారామం మూవీ నుంచి ఎస్పీ చరణ్ గారు రమ్య కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విందాం. విన్న తర్వాత బోల్డెన్ విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: హుషారు మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రగడ గీతం విన్నారు. రాధన్ మ్యూజిక్ లో 12 hours 50 minutes లో ఉంది వీబీ క్లాక్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు

ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సమస్యకు పరిష్కారాన్ని సాధ్యమైనంత వరకు త్వరగా తెలుసుకోవాలి, అంతేగాని అక్కడే ఆలోచిస్తూ కూర్చోకూడదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది మన మనసుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది అనమాట. అంటే లైక్ సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం, ఇతరులతో కంపేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒత్తిడిని కలిగిస్తాయట. టైం పాస్ కోసం సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం అనేది అంత మంచిది కాదు. సో వీలైనంత వరకు స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. అండ్ జనరల్గా ఎక్సర్సైజ్, యోగా, ప్రకృతిలో టైం స్పెండ్ చేయటం ఇవన్నీ కూడా అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తాయట. నేను చెప్పానని కాదు, కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే మన మూడంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది, ఆ నేచర్ మీదకి వెళ్తుంది, యోగా చేస్తాము అండ్ ఎక్సర్సైజ్లో ఉంటాము, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లైక్ ఈ సోషల్ మీడియాలో ఉంటే ఆ మొబైల్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం ఏదో చూస్తున్నాం అనుకుంటాం, కానీ బుర్రంతా హీట్ ఎక్కిపోతుంది అనమాట. సో విసుగు అనేది వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అదే యోగా కానీ ప్రకృతిలో కానీ ఉంటే మనం, అంటే అలాంటి టైం మన టైం అంతా కూడా యోగా చేస్తూ కానీ ప్రకృతితో టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి ఏంటంటే రోజులో కొంత టైం అయినా దాని మీద పెడితే ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. సో ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల దీర్ఘకాలంలో ఎంతో మార్పు వస్తుంది, ఫ్యూచర్లో కూడా మీరు చూస్తారు ఇది. సో ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట, ట్రై చేసి చూడండి. ఇది ఈనాటి మీకు తెలుసా. ట్వెల్వ్ అవర్స్ 54 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్. ఇప్పుడైతే మీకోసం F3 మూవీ నుంచి రాహుల్ సిప్లింగన్, గీతా మాధురి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. లైఫ్ అంటే మినిమం ఇట ఉండాలా, వింటూ స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక రైల్వే జోన్ సాకారమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 1 సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్రవేసింది. ఈ నియామకాలకు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం, పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గింజేరులో కూటమి నాయకులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ పరీక్షలు పకడ్బందీగా జరుపుతున్నారని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షలు ఈ రోజు నుంచి జూన్ 12 వరకు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ వారి నిర్వహణలో దేశవ్యాప్తంగా 403 కేంద్రాల్లో జరుగుతాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 9 కేంద్రాలు ఉండగా అనంతపురం జిల్లాలో 1 పరీక్షా కేంద్రంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని భారతీయ సాంకేతిక సంస్థలు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ జేఈఈ

సుభై సాంగ్ విన్నారు కదా, నీలాంబరి, బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ఆచార్య. అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 1 hour 7 minutes 27 seconds లో ఉంది వీబీ క్లాక్. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. వ్యాయామం, ఎక్సర్సైజ్ ఎక్కడైనా ఎప్పుడైనా చేయడానికి వీలైనా తేలికైనా అస్సలు ఖర్చు అవసరం లేని ఎక్సర్సైజ్ ఏది అంటే వాకింగ్. అవునా? అయితే మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఫిట్నెస్ మీద దృష్టి పెడుతూ ఉంటారు, ఎక్కువ టైం జిమ్లో గడుపుతూ ఉంటారు, వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. కానీ వ్యాయామంతో మహిళలకే ఎక్కువ లాభం కలుగుతుంది అన్న విషయం మీకు తెలుసా? ఆ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా ఈనాటి ధీరాలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం సైజ్ జీరో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్డ్.

మరీ సైజ్ జీరో అవసరం లేదు, కానీ హెల్త్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఏమంటారు? అవుననే కదా. సాధారణంగా చాలా మంది మగవాళ్ల శరీరమే చాలా స్ట్రాంగ్ గా ఉందని భావిస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి స్త్రీల శరీరం పురుషుల కంటే దృఢంగా ఉంటుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన జర్నల్లో కొన్ని ఆసక్తికర విషయాలైతే వెల్లడయ్యాయి. అవేంటంటే, మహిళలు పురుషుల కంటే తక్కువ టైం వ్యాయామం చేసినా కూడా పురుషుల కంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారట. అర్థమైంది కదా? సో మనం తక్కువ టైం ఎక్సర్సైజ్ చేస్తే చాలు, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రయోజనాలు అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఆడవాళ్లు వారానికి 75 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు మగవాళ్లకి 140 నిమిషాల పాటు చేస్తే కలిగే ప్రయోజనాలతో సమానమని ఆ స్టడీ చెప్తుంది. సో మోర్ దాన్ హాఫ్ కదా. సో 75 మినిట్స్ చేస్తే చాలండి వారానికి. అది మనం మగవాళ్లతో కంపేర్ చేస్తే వాళ్ళకి 140 మినిట్స్ 140 నిమిషాల పాటు చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలతో సమానమని ఆ స్టడీ చెప్తుంది. మరి ఓకేనా? ట్రై చేయండి. ఇంకా మాట్లాడుకుందాం బోల్డెన్ విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, లెజెండ్ మూవీ నుంచి విజయ్ యేసుదాస్ చిత్ర పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో నిర్వహించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పేదరికం లేని సమాజం చూడాలనేది మా కల, పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క NDA ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని AS పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన DRM మన GM దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
0: రైల్వే జోన్ ప్రాంతీయ సమతుల్య అభివృద్దికి దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా సరుకు రవాణా, మౌలిక వసతుల అభివృద్ది వేగవంతం అవుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం, పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శిక్షణా తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి రావాల్సిన పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్, రోడ్లు వేయడం దగ్గర నుంచి కానీ చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చి వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్ తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్. దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్ కి, రిపేర్స్ కి, మెయింటెనెన్స్ కి వచ్చేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి అవకాశాలను విస్తరించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో ఉపాధి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్చ గోదావరి, పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నదుల పరిస్థితిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తిరుపతి రక్సోల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్ట్రాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను గుంతకల్లు రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ పాత్రికేయులకు వివరిస్తూ,
4: ఈ రోజున 07051 నంబర్తో నడుస్తున్న స్పెషల్ రైల్ని తిరుపతి రక్సాల్ స్పెషల్

కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఈ సదస్సును ఈరోజు రేపు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పాలు పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో మహిళలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల సాధికారత, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కిల్లర్ మూవీ నుంచి వండర్ఫుల్ ట్రాక్ విన్నర్ కదా మనోజ్ చిత్ర ఆలపించిన బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1:37:12 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి 1997 నుంచి ఈ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన నేషనల్ హెల్త్ ఇంటర్వ్యూ సర్వేలలో వ్యాయామం చేసే 40,000 మంది స్త్రీ పురుషుల అభిప్రాయాలు అండ్ రిజల్ట్స్ తీసుకుని ఈ వివరాలను

వెల్లడించారన్నమాట. వారానికి కనీసం 2 గంటలు వ్యాయామం చేసే మహిళలకు ఎక్సర్సైజ్ చేయని వాళ్లతో పోల్చితే అనారోగ్య సమస్యలు, ఎర్లీ డెత్, మరణించే ప్రమాదం అనమాట 24% తక్కువగా ఉందట. అదే కంపారిజన్ మగవాళ్ల విషయానికి వస్తే 15% తక్కువ ప్రమాదం ఉన్నట్టు వెల్లడైంది. సో మరి విన్నారు కదా, అట్లీస్ట్ మినిమం వారంలో 1-2 గంటలు ట్రై చేయండి ఎక్సర్సైజ్ చేయడానికి. ఎందుకంటే ఎంత ఉపయోగం ఉందో చూడండి. ఇదే గనక మగవాళ్ళు చేస్తే వాళ్ళకి 15% తక్కువ ప్రమాదమే ఉంటే, ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి 24% తక్కువ ఉంది. అంటే ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 75-75 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు మగవాళ్ళకి 140 నిమిషాలు చేస్తే గాని రాదట. సో మనకి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అనే విషయాలు. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి కపిల్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది, నువ్వు నవ్వుకుంటూ, తెలుసు కదా. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

జానీ మూవీ నుంచి ఒక మంచి పాట విన్నాం కదా, రాజేష్ నందిత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది 1 hour 46 minutes 45 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి ధీరాలో ఉన్నాం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అయితే చాలా మందికి చాలా సందేహాలు వాకింగ్ విషయానికి వస్తే, ఎప్పుడు చేస్తే ఎక్కువ యూజ్ అనేది, మార్నింగ్ వాక్ మంచిదా సాయంత్రం నడక మంచిదా అనే ప్రశ్నలు. దీని గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, వాస్తవానికి డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి బాడీ ఫిట్గా రోజంతా యాక్టివ్గా ఉండటానికి వాకింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది, బరువు కంట్రోల్లో ఉంచుకోవచ్చు, మరీ ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం టైంని బట్టి వాకింగ్ బెనిఫిట్స్ డిఫరెంట్గా ఉంటాయనే విషయం కూడా తెలుస్తుంది.

రైట్ నో మీకోసం ఈడియట్ ఈ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్ కౌశల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది చక్రి మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 54 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువగా మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. లేత ఎండలో నడవటం, వర్కౌట్ చేయటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీకి కావలసిన విటమిన్ డి అందుతుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బోన్స్ బలంగా మారటానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెటబాలిజం రేట్ కూడా పెరుగుతుంది, క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి. అండ్ మార్నింగ్ వాక్ వల్ల స్లీప్ సైకిల్ కూడా మెరుగుపడుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే అన్నిటికంటే ముఖ్యంగా స్ట్రెస్ ని దూరం చేసి మానసిక ప్రశాంతత అనేది మనకి అందేలా చేస్తుందన్నమాట. అండ్ మార్నింగ్ టైంలో ఉండే ప్రశాంతమైన స్వచ్ఛమైన గాలి హెల్త్ కి చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి వింటర్లో మాత్రం కొంచెం ఈ చల్లగాలికి కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. సో అది అకార్డింగ్ గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇన్ కేస్ కొంతమందికి వింటర్ పడకపోవడం, చాలా మందికి పడదు, చలిగాలి పడదు కాబట్టి ఆ టైంలో మాత్రం కొంచెం చూసుకొని ఈవినింగ్ టైంలో చేసుకోవడం, అంటే 4 తర్వాత వాకింగ్ చేయడం చేస్తే మంచిదన్నమాట. సో ఎనీవే ఏదైనా కానీ ఆడవాళ్ళకైతే మాత్రం ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆడవాళ్ళదే హవా అన్నమాట. సో అది మ్యాటర్. సో ఇది ఈనాటి ధీర. అయితే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకోసం శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది మిక్కీ జెమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఫిలిం సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి. ముందుగా ఖడ్గం చిత్రానికి సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ. ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
3: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్కా.

0: తినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా.
0: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2:33:57 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో అండ్ సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి మెసేజెస్ అయితే ఉన్నాయి చూద్దాం. సందర్భ సందర్లో మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి, ముఖ్యంగా పాజిటివ్ గా. నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేస్తే బాగుంటుంది. అండ్ మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. వేటపాలెం నుండి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారనమాట, మార్నింగ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాం కదా చాలా బాగుంది అని. అండ్ నెక్స్ట్ ఈ గీతం వింటుంటే హృదయానందం కలుగుతుంది, అలాగే మరో మాట ఈ ప్రసారంలో వినిపించిన యమలీల ఇందాక మనం అంటే మార్నింగ్ 11 o'clock కి ఉన్న మెసేజ్ అనమాట ఇది, సినిమా కబుర్లో. సో అభివందనం అనే పాట వేశారు, దీని గురించి మెసేజ్ పెట్టారు మనకి. ఇంతకీ ఎవరు వినిపించినందుకు వందనములు అంటూ వేముల నరసింహరావు నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు, నాకు చక్కగా అన్ని కనిపిస్తాయండి, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ కొంతవరకు మెసేజెస్ అసలు 11 o'clock మెసేజెస్ అయితే మనం చూడట్లేదు, ఇప్పుడే నేను చూస్తున్నాను అవి. అండ్ మార్నింగ్ వచ్చిన 2 మెసేజెస్ వరకు చూసామన్నమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు, సినిమా కబుర్లు సూపర్ ఉన్నాయి, ఒక దర్శకుడు గురించి చెప్పాలన్నా, ఒక హీరో గురించి చెప్పాలన్నా, ఒక హీరోయిన్ గురించి చెప్పాలన్నా, ఒక సంగీత దర్శకుడు గురించి చెప్పాలన్నా, జ్యోతి గారి తర్వాత ఎవరైనా మీ మాటలతో మ్యాజిక్ చేస్తారు, షో అంటే ఇలా చేయాలి అని మా చేత అనిపిస్తారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సందడి సందడి మామూలుగా ఉండదు అవునా, పాజిటివ్ ప్రశ్నలకి రెడీగా ఉన్నాను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నల్గొండ జిల్లా చిత్తూరియాల గ్రామం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హృదయపూర్వక నమస్కారం అంటూ సందర్శనకి స్వాగతం చెప్తున్నారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల. అండ్ సందర్శనకి స్వాగతం అంటూ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు, తిరువిధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే విజ్ఞానం పెంచే వినోదం పంచే సందర్శనకి స్వాగతం, ఎలా ఉన్నారు క్షేమమేనా అంటూ నేను చాలా బాగున్నానండి. మొహమ్మద్ ఇనైతుల్లా భవానీపట్టి గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్, అది పేరు లేదు, పేరు పంపించండి చక్కగా మీరు. అండ్ మీరు ప్రోగ్రామ్కి మీ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఉరుములు మెరుపులు పిడుగులు అన్నీ కలిసి వచ్చినట్టుగా ఉంటుందట. యవలీల సినిమాలో కృష్ణ గారి స్పెషల్ సాంగ్, యాక్చువల్గా మార్నింగ్ నేను ఎమ్మెల్యేల నుంచి 2 సాంగ్స్ వేశానండి. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మంచి మెలడీ పాటల పండుగ వస్తుందండి, మీరు ప్రోగ్రామ్కి వస్తే ఎన్నిసార్లు అయినా సరే మంచి పాటలు వినిపిస్తారు, పని ఉండి ఎక్కడికైనా రేడియో ఆపి వెళ్లాలన్నా రేడియో ఆపి వెళ్లలేకపోతున్నాం అంటూ మెసేజ్ చేశారు. ఇందుకీ మీ పేరు మెసేజ్ చేయలేదు. యా ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మండూరి మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నేను ఫోన్ చేశానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస్ మెసేజ్ చేశారు, అది ఇప్పుడు వచ్చింది పేరు మీది. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకున్న మెసేజెస్ మనం చూసాం కదా, ఇంతకీ మరి మన సండే సండే ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రశ్న ఏంటి అనేది మీరందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు, నేను ఫస్ట్ ప్రశ్న ఇచ్చేస్తాను, రెడీగా ఉండండి. సో ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఒక డైలాగ్ అనమాట. హీరో హీరోయిన్ అంటే అందులో వైఫ్ అండ్ క్యారెక్టర్, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో వైఫ్ హస్బెండ్తో మాట్లాడుతూ ఉంటుంది, చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో అని. కొత్తగా అదే ఎవడైనా అలాగే చూస్తాడు, 10 ఏళ్ల తర్వాత చూడమను, నాలా ఏటో చూస్తుంటాడు అని.

ఆ హీరో చెప్తాడనమాట, నాయక్ నేను నిజంగా గయ్యాళిదాన్నా, అస్తమానం కాదే అప్పుడప్పుడు అంటాడు. సో నేను హాఫ్ క్లూ ఇచ్చేసాను కదా, ఏంటా మూవీ గెస్ట్ చేయండి, అండ్ వీలైతే హీరో హీరోయిన్స్ కూడా మెసేజ్ చేసేయండి 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం నేను గుంటూరు కారం నుంచి దమ్మసాల అంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. సంజీత్ పాడినటువంటి పాట తమన్ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎవరెవరు మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి అంటూ శ్రీనివాస్ మెసేజ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. పెడన జోగనంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్, ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ శాంతినగర్ నుండి

ఒకే ఒక్కడు అయ్యో కాదు కదా అది రాంగ్ ఆన్సర్ అండి మీరు అన్నట్టుగానే భయపడుతున్నట్టున్నారు షోలో కదా. విశ్వజ్ఞ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ నాగార్జున రమ్యకృష్ణ కాదు అది. అండ్ నెక్స్ట్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్ నారాయణమూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు పారేపల్లి బనర్జీ, మురళి, సువర్ణ లేఖ్య, రజ్విక, వేదిక, నందిగామ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ అనంతపురం నుండి శ్రావణి మెసేజ్ చేశారు. గోపీకృష్ణ, గగన్, కియాంశ, ఓకే మా పిల్లలు జున్ను, అయ్యో ఆన్సర్ ఏదండి, హాయ్ చెప్పమంటున్నారు, ఓకే జున్ను హాయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి రాజీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుండి కొడుమూరు శ్రావణ్ కుమార్, దమయంతి, మాన్విత, మహాతేజ్ కూడా రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్, కానీ మీరు చెప్పిన డైలాగ్ కొంచెం కామెడీగా ఉంది, చెప్పే విధానం బాగుందంట. గుంటూరు గారు మూవీలో సాంగ్ వినిపించినందుకు థ్యాంక్స్ అంటూ మెసేజ్ చేశారు. జవాబు తెలీదా, నేనే చెప్తాను. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి అగైన్ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి జయన్న రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ. క్వశ్చన్ ఇంకొకసారి నేను డెఫినెట్ గా చెప్తాను, ఇప్పుడు చెప్తాను మళ్ళీ. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ శుభలగ్నం మూవీ కాదండి జగపతి బాబు అంటూ మెసేజ్ చేశారు ఫణి సత్యశ్రీ తెనాలి నుండి. చూద్దాం ఇంకా ఎవరన్నా మెసేజెస్ పంపిస్తారేమో. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను ప్రశ్నని. ఇది ఒక హీరో హీరోయిన్ కి మధ్య జరిగేటువంటి సంభాషణ. వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. అండ్ వైఫ్ అడుగుతుందన్నమాట, చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూసుకున్నాడో అని. కొత్త కదే, ఎవడైనా అలానే చూస్తాడు, పదేళ్ల తర్వాత చూడమను నాలా ఎటో చూస్తాడు అని. అప్పుడు వైఫ్ అడుగుతుంది, నాయక్ నేను నిజంగా గయ్యాళిగా అన్నాను, అస్తమానం కాదే అప్పుడప్పుడు అని చెప్తాడు ఆ హీరో. సో చాలా ఫేమస్ అనమాట. ఎవరు ఆ హీరో, చెప్పింది హీరోయిన్ ఎవరు, ట్రై చేయండి. బట్ మూవీ పేరు గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, ఆన్సర్ తెలిస్తే. ఇప్పుడైతే మీకోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, నారీ నారీ నడుము మురారి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

2 hours 51 minutes 6 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ కి మళ్ళీ మనకి మెసేజెస్ వచ్చేసినాయి అనమాట. ఎవరెవరు పంపించారో చూద్దాం. నమస్కారం అంటూ ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. ఇందాక మీరు పంపించారు కదండి. యాక్చువల్గా నేను మళ్ళీ రిపీట్ చేసి కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్పానమాట. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. పెడని రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి నమస్తే జో అడ్డ నమస్తే నమస్తే అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చిలకనారాయణ ఆన్సర్ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు ఎస్వి కృష్ణారెడ్డి గారిని మార్నింగ్ ఏదో సినిమా కబుర్లో మాట్లాడుకున్నామని మీరు అక్కడే ఉన్నారు. మీరు తర్వాత అది దాటి మీకు తెలిసేలోకి రావాలి, ఆ తర్వాత నుంచి ధీరాలోకి రావాలి, ఆ తర్వాత నుంచి సందరే సందరిలోకి రావాలి. అదనమాట మ్యాటర్. ఓకేనా, నేను క్లూ కూడా ఇచ్చేసాను. అందులోనే సినిమాకి సంబంధించిన సినిమా పేరులో సగం పేరు నేను ఆల్రెడీ చెప్పేశాను. హీరోయిన్ అడుగుతుందనమాట, నాయక్ నేను నిజంగా గయాలిదా అన్నా అని. అస్తమానం కాదే అప్పుడప్పుడు అంటాడు ఆ హీరోని. సో అందులోనే సగం పేరుంది కదా, ట్రై చేయండి. మీరు ఎలాగైనా గెలవాలి, గెలిపించాలని నా తపన, అది మ్యాటర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి రంగస్థలం కదా అంట, దేవసేన కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటగిరి నుండి వసంతం అనుకుంటున్నాను జ్యోతి అంటూ మెసేజ్ చేశారు. బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. చూద్దాం ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే, కానూరు నుంచి నాగేశ్వరరావు భారతి మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలగూడ నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసి

జిల్లా నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ మీరు మూవీ పేరు కరెక్ట్ గా పంపించారు, హీరో పేరు కరెక్ట్ గా పంపించారు, మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుండి. అండ్ ఒక హీరోయిన్ దగ్గర మిస్ అయిందనమాట. అసలు ఆ హీరోతో కలిసి ఆ హీరోయిన్ చేసిన మూవీయే లేదు కదండి, మీరు ఎలా అలా పంపించారు? ఓకే. కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రాము, కార్తీక, వెనెల బల్లి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కర్నూలు నుంచి తాతరావు గారు, మీరు చెప్పిన స్టైల్లో వెంకటేష్ అనుకుంటున్నారా? వెంకటేష్ ఉన్నారా? లేదు కదా, అదన్నమాట. ఏ ఎందుకండి, అందులో పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదా? కేదారి వీరేష్ రాజోలు మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్, అక్క నేను వినలేదంట. ఇంక ఇప్పుడు నన్ను మిగతా లిజనర్స్ అందరూ కూడా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, సరేనా? హాయ్ అక్క, ఎలా ఉన్నావు అంటూ ఉమాలత, దివ్య, దేవాన్ష్, అవని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చింతలకుంట విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్, మేము ఫస్ట్ సందడి సందడికి స్వాగతం చెప్పాం మేడం, ఆ తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాము, మళ్ళీ రెండోసారి కరెక్ట్గానే చదివారంట. అండ్ రెండోసారి కూడా ఆ మెసేజ్ నాకు వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మొత్తానికి ఎస్ మొత్తానికి గెలిచారనమాట. అండ్ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలికాలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ పోలీస్ కాలనీ కర్నూలు నుండి అంట, ధరణి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. అండ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మిరియాలు కూడా చిన్నమ్మాయి. ఓకే అండి, నేను తప్పకుండా చెప్తాను దానికి. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల రాజు గారు, ఇది త్రివిక్రమ్ గారి డైలాగ్ అంట. ఓకే. అండ్ పులిచేర్ల మనోజ్ కుమార్, వెంకటేష్ కాదు కదా, రాజా నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి ఎక్కడి నుండి పంపించారు, కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మైసెల్ఫ్ సోమశేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ అంటూ ఆన్సర్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. సో చాలా రైట్ ఆన్సర్స్ వచ్చినాయి మనకి, 50 అనమాట, హాఫ్ సెంచురీ అయిపోయింది. సో అది మ్యాటర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే భీమ్లా నాయక్ మూవీలో అనమాట నిత్య మీనన్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ అనమాట ఇది. అండ్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

0: మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే జీకేకి సంబంధించిన అడుగుతాను. ఒక జీవి తన చర్మంతో నీటిని పీల్చుకుంటుంది. యాక్చువల్గా మనం నీటిని నోటితో తాగుతాం కదా, అలాగే ముక్కుతో శ్వాసం తీసుకుంటాం. కానీ ఒక జీవి ఏంటంటే తన స్కిన్ తోటి, తన చర్మంతో ఆ నీటిని పీల్చుకుంటుంది. ఏంటా జీవి గెస్ చేయండి. 8662488814 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అంటే దీనికి ఒక డ్రింకింగ్ ప్యాచ్ ఉంటుంది అనమాట అబ్జార్ప్షన్కి. సో అది ఏ జీవి, స్కిన్ అబ్జార్ప్షన్ గెస్ చేయండి. 8662488814 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న

0: తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట పునర్విభజన చట్టంలోని అత్యంత కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సగర్వంగా నెరవేర్చిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వివిధ దేశాల్లో డేటా సెంటర్లు నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ కుదాతో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో ఈరోజు సమావేశమయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఇటీవల కాలంలో అకాల వర్షాలకు మరణించిన అరట్లకోట గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత భరోసా ఇచ్చారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ పద్దతిలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. పరీక్షను యథావిధిగా ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోడూరు మండల పరిధిలోని మందపాకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇన్పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. యునిడో వారి జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును కమిషనర్ మయూర్ అశోక్ అందుకున్నారు. బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై నగర వీధుల్లో ప్రయాణించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త పథకం పీఎం సూర్యకర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సూచించారు. రామచంద్రపురంలో నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా సత్యం వాసన్శెట్టి ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 4న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసన్శెట్టి సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు 7075704852 7075904854 నంబర్లలో సంప్రదించవచ్చు. అమ్మాజీపేట మండలంలోని గ్రామ పంచాయతీలకు తడి పొడి చెత్త సేకరణ వాహనాలను పీ గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పంపిణీ చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచి చెత్త పేరుకుపోకుండా చూడాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉడాయ్ ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,33,000 మంది లబ్దిదారులకు 100,70,00,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం ఈరోజు పంపిణీ చేసింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిన్న గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పరిశీలించారు. 60 ఎకరాల్లో 3 దశల్లో పార్కు పనులు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: వస్తున్నా వస్తున్నా.

0: అమ్మా ఇషు.
1: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
0: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
0: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
3: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

3 hours 8 minutes 41 seconds లో ఉంది వివి క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ప్రశ్న ఇచ్చేసాను కదా జీకేకి సంబంధించింది, సో అలా అలా ఆన్సర్స్ వచ్చేసినాయి. మరి చూద్దాం ప్రశ్నని ఇంకొకసారి అయితే నేను రిపీట్ చేస్తాను. ఒక జీవి తన చర్మంతో నీటిని పీల్చుకుంటుంది, ఏంటా జీవి అని అడిగాను అనమాట. సో ఎవరెవరు మెసేజెస్ పంపించారు అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారండి, కంగ్రాట్స్. అండ్ అలాగే పడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ ప్రస్తుతం షోలాపూర్లో ఉన్నా మేడం, ఎక్కడ ఉన్నా మన వివిధ భారతి విజయవాడ వినాలనిపిస్తుంది అంటూ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి థ్యాంక్ యూ సో మచ్, అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. నరసింహరావు దేవరగట్ల కొత్తగూడెం రైట్ ఆన్సర్. తిరుపతి నుండి దేవసేన రైట్ ఆన్సర్. రాజోలి నుండి బోరెల్లి జయన్న, వానపాము కాదు కదా, ఓకే. అండ్ శోభ ఫ్రమ్, యాక్చువల్లీ నేను అనుకున్న ఆన్సర్ ఇది కాదు. అండ్ చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారో. మదనపల్లి నుండి శోభ స్నేహిల్ కాదు. అండ్ అలాగే తన చర్మంలోని స్వేద రంధ్రాలతో గాలిని పీల్చుకుంటుంది, పాలెంపల్లియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి సోనీ కూడా రాంగ్ ఆన్సర్ అది. అండ్ అలాగే కర్నూలు నుండి ముజఫర్ నగర్ మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రాము, కార్తీక, వెన్నెలవల్లి కూడా రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి కాజ నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆస్ట్రేలియానా, ఓకే, ఎడారిలో కనిపించే త్రోణి డెవిల్ అనే బల్లి కూడా చర్మం ద్వారానే నీటిని పీల్చుకుంటుంది అని ఇంకొక విషయాన్ని మనకి తెలియజేశారనమాట. ఎరమిలి సీతమ్మలక్ష్మి అమలాపురం నుండి అండ్ రైట్ ఆన్సర్. అలాగే మొహమ్మద్ జినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ నేను రాఘవి సత్యనపల్లి నుండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నమస్తే అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలి వెంకటేష్ శ్యామలగూడ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అబ్దుల్ మనాన్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గన్నవరం మీ ఇంటి పేరు, ఓకే, గన్నవరం శ్రీనివాస్ గన్నవరమా, ఓకే, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబీ నుండి కిషోర్ లక్ష్మణ్ రావు రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. యా తార్ని డెవిల్ బల్లి ఇది ఆస్ట్రేలియా ఉంటుంది, సో మీకు కూడా తెలుసు అనమాట ఇది, ఓకే. అండ్ రామకృష్ణ ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ డి వాణి వెంకటేష్ మారుతి టౌన్షిప్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ యుగానికి ఒక్కడు ధోనే, ఓ ఫ్రమ్ ధోనేనా, మీ పేరు యుగానికి ఒక్కడా అండి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్ సాంగ్స్ ఇన్ఫర్మేషన్స్ వినిపించారు, ధన్యవాదాలు. అండ్ ఆయన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. కృష్ణ, ఓకే, సంతోష వీళ్ళు పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగ రైట్ ఆన్సర్. అండ్ సి బెళగల్ మండలం కర్నూలు జిల్లా కోమల కొండేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ లడ్డగిరి లక్ష్మీదేవి మెసేజ్ చేశారు కర్నూలు నుంచి పోలీస్ కాలనీ, బట్ ఇది కాదు.

కదండి. ఓకే, రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. మనోజ్ ఫ్రమ్ పెరవండ్లపల్లి, ఫిష్ అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి లక్ష్మీ, నిష్క, హనీ, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. సాయి కుమార్ ఫ్రమ్ రామనగరా, ఓకే, రామానగర్ నుండి సాయి కుమార్ అనమాట రైట్ ఆన్సర్. అండ్ మా పెడల్లో ఈరోజు ఉదయం నుండి వాతావరణం చల్లబడింది మేడం, భానుడు ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటా అంటున్నారు. అమ్మో అమ్మో, అలా తీసుకొని ఇవ్వండి, లేకపోతే అయిపోతున్నాం అసలు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ త్రోణి దవిల్ ముళ్ళ తొండ కూడా ఉంటుంది అంటూ లత ఫ్రమ్ ఉయ్యూరు మెసేజ్ చేశారు. బట్ నేను అనుకున్న ఆన్సర్ అయితే ఇది కాదనమాట. ఇంతకీ ఏంటి రైట్ ఆన్సర్ అంటే, నేను అడిగాను కదా ఒక జీవి తన చర్మంతో నీటిని పీల్చుకుంటుంది అని చెప్పేసి, అది కప్ప, ఫ్రాగ్ అనమాట. సో చాలా రైట్ ఆన్సర్స్ అయితే మనకు వచ్చినాయి, ఆల్మోస్ట్ ఒక 60 దాకా వచ్చేసినాయి అనమాట. అందరూ కూడా రైట్ ఆన్సర్ని మనకు పంపించేశారు. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, థర్డ్ క్వశ్చన్కి. సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్ ఒక హీరో చెప్తారన్న మాట ఏంటి అంటే, మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళది, ఆ ప్రాణాలని బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి 8662488144 ఈ నంబర్కి. మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి, ఓకేనా. మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉండటం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళది, ఆ ప్రాణాలని బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా, ఓకే. ఎప్పుడైతే మీకోసం అడవి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది, వర్షం బాట వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: సో మరి మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉండడం మన గొప్పతనం కాదు సార్. ప్రాణాలు ఇచ్చే వాళ్ళది, ఆ ప్రాణాలను బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని చెప్పారు ఒక హీరో ఒక సినిమాలో అన్నాను కదా. ఏ సినిమా, ఏంటది చూద్దాం. ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజు నుండి అల్లు అర్జున్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుండి ధరణి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ని పంపించారు, పోలీస్ కాలనీ. నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రెండు మూవీస్ పంపించారు, అందులో ఒకటైతే రైట్ ఆన్సర్. పెడని జోగానందర కాలనీ అప్పుల రాజు రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ లద్దగిరి లక్ష్మీదేవి పోలీస్ కాలనీ కల్లూరా, ఓకే, ఇక్కడ నుండి మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ రాజోలి నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ జానకిరామ్ మహేష్ బాబు నందిగామ నుండి మెసేజ్ చేశారు, బట్ వేర్ ఇస్ ద ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు మహేష్ బాబు మూవీ సర్లేరు నీకెవ్వరు అని అనుకుంటున్నాను అంటున్నారు, బట్ కాదండి, అది రాంగ్ ఆన్సర్. మంచి పాటలు వినిపిస్తున్నారు జ్యోతి గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి.

ఇందాకటి క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుండి నర్సాపురం గ్రామం నాగేష్ లావణ్య లక్ష్మీ హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి రాఘవేంద్ర రాము కార్తిక వెనెలవల్లి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ తెలీదు అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రశ్నకు జవాబు తెలియదండి అంటూ నేను తప్పకుండా చెప్తాను. తిరుపతి మాకు కూడా వస్తాము, దర్శనం పడింది ఇక్కడ కొంచెం వర్షం. మీకు కూడా వర్షమా? ఓకే, వర్షం పడింది, వర్షం పడింది అంటున్నారు, దర్శనం పడింది అన్నారు, నాకు అర్థం కాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లాపూర్ నుండి సోనీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. తమ్ముడు మూవీ కాదండి, అది రాంగ్ ఆన్సర్. బట్ మన ప్రోగ్రాం చాలా బాగున్నాయి, చాలా రోజుల నుంచి వినడం లేదు కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం వలన మళ్ళీ ఎఫ్ఎం రేడియో వినాలనిపిస్తుంది అంటూ బెలగల్ కొత్త బస్ స్టాండ్ నుండి కోమల్ కొండేష్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్. సత్తెనపల్లి నుండి రాఘవ రైట్ ఆన్సర్. సందడి సందడి ప్రోగ్రామ్ చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారు, మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు, మేము వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం, థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడవి రాముడులో ప్రభాస్ అంటున్నారు, బట్ హీరో కరెక్టే కానీ మూవీ అయితే అది కాదు. గూడూరు చవటపాల్యం నుండి తేజశ్రీ సుకుమార్ అమూల్య అనుపమ స్వీటీ మెసేజ్ చేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి, ఇది చాలా ఘాటుగా ఉంటుంది మేడం అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే జస్ట్ ఆన్ చేసా, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాకాని నుంచి పద్మ, నేను లంచ్ చేసేసానండి, నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి అయితే. ఓకేనా? మంగళగిరి నుండి దామర్ల చినిమస్తాన్ రావు, దామర్ల పెదమస్తాన్ రావు రైట్ ఆన్సర్. అండ్ బాలకృష్ణ గారి డైలాగ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, బట్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ అదుర్స్లో మెంటల్ కృష్ణనా ఎన్టీఆర్ అనుకుంటున్నామంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, బట్ అది కాదు కదా, రాంగ్ ఆన్సర్. అది డైలాగ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ ని పంపించారు. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ ఆన్సర్ వచ్చి యా రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ ప్లీజ్ అంట. కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల్ ములగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మెసేజ్ చేశారు, బట్ నేను మీరు ఇప్పుడే ట్యూన్ చేశారు, నేను ఆల్రెడీ 2-3 సార్లు అడిగేశాను ప్రశ్నని. అండ్ నెక్స్ట్ చిలుకా నారాయణ అనుసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అని పంపించారు. ఈరోజు ప్రోగ్రాంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, శుక్రియా సూపర్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ మీ ప్రశ్నకు జవాబు అంటూ లీడర్ సినిమా అనుకుంటున్నా అంటూ ఎర్రమేలు సీతామాలక్ష్మి అమలాపురం నుండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ కాళశ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. ప్రియమైన నీకు ఫ్రమ్ యుగానికి ఒక్కడు అంటూ మెసేజ్ చేశారు, కాదండి అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేశ్వరరావు భారతి మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం యా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ ని పంపించారు. అలాగే మేడం మంచి పాటలు వినిపిస్తున్నారు, వానవాన వందనం అడవి దొంగ సినిమా నుంచి మంచి పాట వినిపించారు, చాలా చాలా సంతోషం, థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ పెరవండలపల్లి కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, హాయ్ అండి, బట్ ఆన్సర్ కాదు కదా. ఓకే, విక్రమార్కుడు మూవీలో సత్యభార్గవి తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కూడా కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం సాంగ్స్ వింటూ ఆన్సర్ మర్చిపోయేలా ఉన్నాం జోజి అంటూ, వావ్ సూపర్ సాంగ్స్ అంటూ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ మీరు ఏ సినిమా అన్నారు, నేను తెలుగు సినిమా అన్నాను, ఓకే కదా అంట, అబ్బా రైట్ ఆన్సర్ వచ్చింది ఎనీవే. ఎస్ భీమేశ్వర్

మామూలు వర్షం రాదు, అలా కుంభవృష్టి వస్తుందని అనుకోండి, టెన్షన్ పడకండి. సో ఎందుకంటే అలా అలా అందరి ఊళ్ళు అలా టచ్ చేస్తుంది అనమాట. మరీ ఒక్కళ్ళ ఊర్లోనే ఉండిపోతే మీ ఊరు బాధపడుతుంది కదా, డెఫినెట్గా మీ ఊరికి కూడా వస్తుంది వర్షం. మన లిజినర్స్ అందరూ కూడా పంపిస్తారు, ఎప్పుడు ఇక్కడే ఉంటే వాళ్ళకి కూడా ఇదే అని చెప్పి డెఫినెట్గా పంపిస్తారు. ఓకేనా, మన లిజినర్స్ అందరూ విన్నారు ఈ విషయాన్ని అయితే, ఖచ్చితంగా మీ ఊరు వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. అండ్ మాకు కూడా మొన్న 2 డేస్ లాస్ట్ వీక్లో పడింది వర్షం, ఎంత హ్యాపీగా అనిపించిందో. అసలు నైట్ అంతా బిందాస్గా వర్షం పడితే అమ్మయ్య హాయిగా ఉంది, బట్ కానీ మార్నింగ్ కాసేపే కానీ మళ్ళీ మామూలుగా అయిపోయిందండి బాబు. బట్ ఈ వర్షాలు పడినప్పుడు అయితే మాత్రం మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా నెక్స్ట్ డే ఇంకా బాగా వస్తుంది అనమాట. అండ్ పెద్దవాళ్ళు, పిల్లలు, ఇంట్లో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మైదుకూరు లారీ డ్రైవర్ మాట్లాడుతున్నాను. మన తిరుపతి ఏరియాలో చంద్రగిరి నుంచి తిరుపతి వరకు బాగా వర్షం పడుతుంది, హాయిగా ఉంది మేడం అని. అసలు తిరుపతి క్లైమేటే అసలు ఏ ఉంటుందండి బాబు. అసలు ఆ తిరుపతి అనే పేరు వింటేనే అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అక్కడే ఉండాలనిపిస్తుంది. అసలు అక్కడి నుంచి రాబుద్ది కాదు, అంత హాయిగా ఉంటుంది. ఎనీవే, నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ చూసారా, రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, మీ ఆన్సర్ మాత్రం పంపించట్లేదు, పైన ఎక్కడో వెతుక్కోవాలి. గూడూరు చవట్టపల్లెం నుండి తేజశ్రీ సుకుమార్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కోమల పాయిపల్లిన, ఓకే ఆన్సర్ ఏదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే జ్యోతి చాలా హాయిగా ఉంటుంది అంటున్నారు. ఇన్ని మెసేజెస్ నేను చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా 50 మెసేజెస్ 60 మెసేజెస్ అలా చదువుతూ ఉంటాం. బట్ మీరు ఆన్సర్ పంపించేటప్పుడు లిజనర్స్ మీ పేరుతో పాటు ఆన్సర్ని పంపించండి అని చెప్తాను. కొంతమంది అలా మిస్ చేసేస్తూ ఉంటారనమాట, అది మ్యాటర్. ఎనీవే, ఇంతకీ మనం ఆన్సర్ ఏంటో చూడాలి కదా. మిర్చి మూవీలో ప్రభాస్ చెప్పిందనమాట, థ్రీ అవర్స్ 31 మినిట్స్ 21 సెకండ్స్ లోకి వెళ్ళిపోయింది. వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. సో మరి జీకేకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. భారతీయ అంతరిక్ష పరిశోధన ఇస్రో తయారు చేసిన GSLV అంటే ఏంటి? మళ్ళీ రిపీట్ చేస్తాను, భారతీయ అంతరిక్ష పరిశోధన ఇస్రో ఓకే తయారు చేసినటువంటి GSLV అంటే ఏంటి? గెస్ చేయండి, సంస్థ తయారు చేసినటువంటి GSLV అంటే ఏంటి? ఆన్సర్ని మీ పేరుని 8662488 14 ఈ నంబర్కి అలా పంపించేస్తూ ఉండండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అండ్ అంత మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఇది. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
2: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్, అనితా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. 3 hours 44 minutes 4 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. జిఎస్ఎల్వి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేసినటువంటి జిఎస్ఎల్వి అంటే ఏంటి అని అడిగాను. సో మనకి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. జప భూమేశ్వర్ వెల్లుల్ల నుండి ఇందాకటి మిర్చియా, ఓకే రైట్ ఆన్సర్. భూ సమస్థితి ఉపగ్రహ వాహక నౌక సూపర్ అసలు అందరూ ఇంగ్లీష్లో పంపించారండి. శాంతినగర్ నుండి ఒకే ఒకడు చక్కగా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ విశ్వజ్ఞ విజయవాడ రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మిర్చి రైట్ ఆన్సర్ ఇందాకటి ప్రశ్నకి. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నాగేశ్వరరావు భారతి మనోజ్ కుమార్ కానూర్ నుంచి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి రాఘవేంద్ర రాము కార్తిక వెనెలవల్లి రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. శోభ తిరుపతి నుండి నో రాంగ్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి అంతం సినిమాలో పాట అంటే నాకు చాలా ఇష్టం, వినిపించినందుకు ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు పూర్ణ ఫ్రమ్ మంగళగిరి. ఓకే అండ్ అండ్ కిల్లర్ మూవీ నుంచా, ఇందాక ఎప్పుడో ప్లే చేసినట్టున్నాను నేను. కాకినాడ నుండి శేషు మెసేజ్ చేశారు. లతా ఫ్రమ్ ముయ్యూరు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. లద్దగిరి లక్ష్మీదేవి పోలీస్ కాలనీ కల్లూరు ఎస్టేట్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ వినుకొండ నుండి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ సి బెళ్ళగల్ కొత్త బస్ స్టాండ్ కోమల్ కొండేష్ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. గూడూరు చెవటపల్లెం సుకుమార్ తేజశ్రీ అనుపమ స్వీటీ అమూల్య కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామళ్ళకూడ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు సందడి సందడి సూపరో సూపర్ అంట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజ్ కృష్ణమ్మ, ఓకే వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లా చందంపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ నిజంగా మేడం మీరు గుడ్ మేడం, ఎందుకంటే మీరు మిర్చి నుంచి క్వశ్చన్ అడిగారు, అందులో పాట వినిపిస్తారని అనుకున్నాం. తప్పకుండా వినిపించారు, మాకు కావాల్సిన పాట విన్నామంటూ చాలా సంతోషం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ అంట, గుడ్ గుడ్ వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మండుటెండా మధ్యాహ్నం తిరుపతిలో వాన మొదలైందన్న శ్రోతల కబురు మనసుకు ఎంతో చల్లగా ఉంది. ఋతుపవనాల కోసం చూస్తున్న వేళ మీ షో ద్వారా ఆ చినుకుల సవ్వడిని వింటుంటే మళ్ళీ మట్టి వాసన నేరుగా మద్రాసు వరకు వీస్తున్నట్టుంది. ఇక్కడ కొద్దిగా మబ్బులు కనిపిస్తున్నాయంటూ ఎక్కడో కురుస్తున్న వర్షాన్ని వార్తగా కాకుండా శ్రోతలందరి ఒకే గొడుగు కిందకు చేర్చి పంచుతున్న మీ శైలి

అద్భుతం అంటూ భవదీయుడు సిస్ల వేణుగోపాలదత్త మద్రాసు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుగా నారాయణ అన్సూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి మెసేజ్ చేశారు. నిద్రపట్టిపోయిందా? ఓకే, రెండు ప్రశ్నలు అయ్యే పోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ హాయ్ శుభ మధ్యాహ్నం అంటూ ఓకే దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి దీనికి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్రరావు కాలనీ అప్పలరాజు లాస్ట్ వానపాట కోసం ఎదురు చూస్తున్నాట. ఇప్పటికీ చాలా వేసేసినట్టున్నాను నేను. అండ్ ఎలాగూ వర్షం పడుతుంది కదా, అందుకే శ్రోతల పేర్లు ఎంతో ఓపిక్గా చదువుతారు, అందుకే మీకు అభిమానులు ఎక్కువ అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జో, కాదండి నేను కానే కాదు, మీ వాయిస్. థ్యాంక్ యూ. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. అస్సలు అలాగే లేదు, మీరు ఏదో విని ఏదో అనుకున్నట్టున్నారు. హాయ్ జయంతి అంటూ మెసేజ్, జయంతి అల్వాలా, ఓకే మీ పేరు కానీ అది కాదు కదా. ఓకే నాని, మీరు ఇంట్లో కూడా ఇంతే హాయిగా ఉంటారు కదా, మీ పద్ధతి చూస్తే అలాగే అనిపిస్తుంది అంటున్నారు. బిందాస్గా ఉంటాను, సమస్య లేదు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష మెసేజ్ చేశారు, బట్ కంప్లీట్ ఆన్సర్ని కంప్లీట్ చేయలేకపోయారనమాట. ఎనీవే జిఎస్ఎల్వి అని అడిగాను కదా, దానికి సంబంధించి బోలెడన్ని మెసేజెస్ అయితే వచ్చేసినాయి. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ భూ సమస్థితి ఉపగ్రహ వాహక నౌక. త్రీ అవర్స్ 51 మినిట్స్ 19 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. మరి ఫైనల్ గా ఒక లాస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, చక్కగా మంచి సినిమా ప్రశ్న అన్నమాట. ఒక హీరో చెప్పిన డైలాగ్ ఇది, సో ఏ సినిమా ఏంటి అనేది గెస్ చేయండి. రీసెంట్ గా వచ్చిన మూవీయే, చాలా ఫేమస్ మూవీ. సో ఎందుకు ఏంటంటే, జ్వాల నేను బ్యాక్ నుంచి ఇటు టర్న్ అయ్యే లోపు ఆ గ్యాప్ లో బ్లాక్ అండ్ బ్లాక్లో డైనమిక్గా ఒక లేడీ తారసపడింది, ఆవిడ మా ఆవిడైతే కాదు కదా అని అడుగుతారు హీరో. ఓ మా ఆవిడేనా అని. సో ఇందుకి ఎవరు, ఏంటా సినిమా, క్లూ కావాలా? శశి నా వాట్సాప్ నంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్ అని అడుగుతారు. సో అది మ్యాటర్, ఆన్సర్ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇంకోసారి రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆన్సర్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట. అయినా రిపీట్ చేస్తాను, జ్వాల నేను బ్యాక్ నుంచి ఇటు టర్న్ అయ్యే గ్యాప్లో బ్లాక్ అండ్ బ్లాక్లో డైనమిక్గా ఒక లేడీ తారసపడింది, ఆవిడ మా ఆవిడైతే కాదు కదా అంటారు. అవునండి అని చెప్తే ఓ మా ఆవిడేనా అంటారు అనమాట. సో అది మ్యాటర్, లేటెస్ట్గా వచ్చిన మూవీ, గెస్ట్ చేయండి ఎవరు ఏంటి హీరో అనేది. గెస్ట్ చేస్తూ ఉండండి. ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేసేస్తాను. నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ మనీషా ఎర్రబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంకా ఫైనల్ గా మనం అడిగిన ప్రశ్నకు ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి తెలుసా? 50. ఈ మెసేజ్ అన్ని చూసేద్దాం, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? వారేనండి, ఇంకెవరు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, అలాగే కేదారి వీరేష్ రాజోలు మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ మన అంటూ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి భట్టు చంద్రకళ రీల్, నువ్వంత హార్ష్గా మాట్లాడాలా? ఓ హార్ట్ హట్ అయ్యాలా, సూపర్ అసలు. సో అలా చెప్పారనమాట మీరు ఆన్సర్ని. ఎనీవే రైట్ ఆన్సర్ కనకరావు పెడన నుండి రైట్ ఆన్సర్. అండ్ పూర్ణ మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ సూపర్ అంటూ రాంబాబు టైలర్ కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుండి పంపించారు. అండ్ భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ జానకీరామ్ ఉమామహేశ్వరి మణికంఠ అండ్ మీనాక్షి నందిగామ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మైదుకూరు జాఫర్ ఆన్సర్ తెలిసిన మేడం, సినిమా పేరు రాలేదన్న. ఓ లేటెస్ట్ గా వచ్చిన మూవీయా, సూపర్ అసలు.

రైట్ ఆన్సర్ అనమాట. అండ్ మీ పేరు మైదుకూరు నుండి కదా, ఓకే. సాయి శిరీష తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. అండ్ సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ లలిత మురళి భానుకుమార్ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజు ఏలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాస్ కోదాడ, శ్రీనివాస్ వర్మ కోదాడ నుండి పెద్ది అంటున్నారు. అసలు పెద్ది మూవీ ఎప్పుడు వచ్చిందండి? అక్కడ దాకా వెళ్ళిపోయారు మీరు. ఇంకొంచెం వెనక్కి రండి, అలా అలా వెనక్కి రండి. అండ్ నెక్స్ట్ చూద్దాం, అమూల్య అనుపమ స్వీటీ సుకుమార్ తేజశ్రీ చవటపల్లె గూడూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం బిఫోర్ దట్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట శాసనసభ స్పీకర్ చింతకళ అయ్యన్న పాత్రుడు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్టం అభివృద్ది చెందుతోందని అన్నారు. రాష్టాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈసారి అమరావతి కేంద్రంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. డీఎస్సీ పోస్టుల భర్తీలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను శాప్ చైర్మన్ రవినాయుడు ఖండించారు. తాజాగా యూనివర్సిటీ పోస్టుల భర్తీని మరో డీఎస్సీని అడ్డుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రవినాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలవెల గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు మంత్రి నిమ్మల రామానాయుడు మజ్జిగను అందజేశారు. ఈ సందర్బంగా ఉపాధి హామీ కూలీలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ముంబైలో ఈరోజు సమావేశమయ్యారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు సీఎంను అడిగి మంత్రి లోకేష్ తెలుసుకున్నారు. నంద్యాల రైల్వే లైన్ పక్కన ఉన్న పేద ప్రజల భద్రత నివాస అవసరాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తామని, అర్హులైన పేదలకు టిట్కో ఇళ్లు లేదా ప్రత్యామ్నాయ నివాస స్థలాలు కేటాయించేలా అధికారులకు ఆదేశించినట్లు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఈఈపీ సెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ రోజు ఫలితాలు విడుదల చేస్తామని గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ప్రకటించగా, జూన్ 3వ వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అమరావతిలోని వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఫిడే చెస్ టోర్నమెంటును డీసీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు నుంచి జూన్ 8 వరకు జరిగే ఈ పోటీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ వీఐటీఏపీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వారంలో ఒకరోజు ఇంధన పొదుపు పాటించాలని సూచించారు. వేధింపులకు గురి అవుతున్న మహిళలు మౌనంగా ఉండకుండా పోలీసులను ఆశ్రయించాలని, సహాయం కోసం 1-1-2-1-0-9-8-1-8 ఫోన్ చేయాలని గుడివాడ పోలీసు అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ సామాజిక భద్రత కల్పిస్తున్న పీఎం స్వనిధి పథకం విజయవంతంగా 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిన్న వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచింది. లబ్దిదారుల సగటు వార్షిక ఆదాయంలో 20% వృద్ది నమోదైనట్లు వెల్లడైంది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తాంబరం సంత్రాగచ్చి తాంబరం బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి మీదుగా జూన్14 వరకు రాకపోకలు సాగిస్తాయి. రాబోయే 2 రోజుల్లో రాష్టంలో విశాఖ, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

4 hours 4 minutes 15 seconds లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ కొన్ని పెండింగ్ మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ రైట్ ఆన్సర్. అండ్ వెంకట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి, అల్లపర్రా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి పీకే మూవీ ఆ అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి నాగేశ్వరరావు, భారతి, మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్. హాయ్ నేను సత్యనపల్లి నుంచి రాఘవ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. వాయిస్ చాలా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వినే కొద్దీ వినాలనిపిస్తుందా, వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోటేశ్వరి ఫ్రమ్ ఒంగోల్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రాము, కార్తీక, వెనెలవల్లి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్న పండు రైట్ ఆన్సర్ ని పంపించారు. మీ ఆవిడైతే కాదు కదా అంట, నేను హీరో పక్కనున్న ఆవిడ గురించి అడిగాను. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ చెన్నకేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారు మన ఫేవరెట్ పాటలు వినిపిస్తారు, అవునా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సినిమాలు వెళ్ళి ఎన్నో ఏండ్లు అయిందా, ఓకే తల్లి సుబ్బరామయ్య ఓకే తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రేడియో వింటున్నామంటూ, అందుకే కదా అది మ్యాటర్ అనమాట. నల్గొండ జిల్లా చిత్తూరుయాల నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాగులు మీరా, అమీదా బేగం, రహీం, రజియా, షరీఫా, షరీఫ్ బాబు, అరసద్ ఓకే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, మరలా మీ దర్శనం, మళ్ళీ ఫోర్త్ వచ్చేస్తాను కదా నేను, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్వేత, ధనుంజయ, శ్రీదేవి, గోపి, తను, శ్రీ జ్ఞాన, దీపిక, ప్రభాకర్, గంగాదేవి అందరికీ చెప్పాను అంటూ మెసేజ్ చేశారంటే మరి రైట్ ఆన్సర్ని అయితే పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ నిమ్మకాయ రసం తాగాల, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్, శ్యామల, షో చాలా హ్యాపీగా సాగింది, థ్యాంక్ యూ అండి, మంచి పాటలు వినిపించారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇది చివరి ప్రశ్న, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ సీన్లో హీరో సరదాగా బతిమాలుకునే టోన్లో బన్ మస్కా కొట్టే ప్రయత్నంలో చెప్పిన డైలాగ్ అంటూ సిస్లా వేణుగోపాల దత్త మెసేజ్ చేశారు. మీ వాగ్ధాటికి కొంగొత్త అభిమాని, మీ ఆర్జేయింగ్ మొదటిసారి వింటున్నాను, చాలా బాగుంది తల్లి, ఆల్ ది బెస్ట్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంచి మంచి క్వశ్చన్స్ అడిగి చాలా మంచి పాటలు వేసి ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది, బహుత్ బహుత్ శుక్రియా. రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ మన ఓకే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం నుండి గన్నవరం రైట్ ఆన్సర్. అండ్ పాలింపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీవల్లి శేషసాయి ముత్యాలంపాడు విజయవాడ నుండి రైట్ ఆన్సర్. మాకు చాలా దగ్గరలోంచి మెసేజ్ పెట్టారు. ఎనివే హాయ్ జ్యోతి గారు, ఎప్పట్లానే ఈ రోజు కూడా ఈ రోజు షో కూడా సూపర్ హిట్ అయింది, చాలా బాగుంది, మళ్ళీ వివిధలో కలుద్దాం అంటూ మెసేజ్ చేశారు. పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు. వివిధ అస్సలు మిస్ అవ్వకండి, మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఉంటుంది, సూపర్ సాంగ్స్ అయితే ఈ రోజు నేను ప్లే చేస్తాను. అండ్ లిజనర్స్ అందరికీ నచ్చిన సాంగ్స్ అనమాట అవి, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చీమలపాడు జ్యోతుల రాజారావు కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు, ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా
అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆసిఫ్ మదిర, రైట్ ఆన్సర్ అంటున్నారు. ఏది ఆన్సర్? ఏది రైట్ ఆన్సర్ అని మీకు మీరే పంపించేశారా? ఓకే. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు, లక్కవరం నుండి షో అప్పుడే అయిపోయిందా అనిపించింది, మంచి షో చేసిన మీకు ధన్యవాదాలు అంటూ వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వివిధాలో ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వస్తారు అంటూ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట. మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, లిజనర్స్ అందరికీ నచ్చిన సాంగ్స్ అన్నాను కదా, అంటే రేడియో అనగానే ఇంకా సాంగ్స్ ఫిక్స్ అనమాట. చాలా ఎప్పటి నుంచో మా చిన్నప్పుడు, మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా ఈ సాంగ్స్ చాలా హిట్ అయినవి. బట్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిని కూడా మనం మిస్ అవుతున్నాం. అంటే కొత్త పాటలు ఎప్పుడు కూడా వింటూనే ఉంటాం, బట్ పాత పాటలు మనం వినడం అనేది చాలా రేర్ కదా, చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనం అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మనకు అందించినటువంటి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట వాళ్ళు. సో సూపర్ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సాంగ్స్ తక్కువైనా కూడా వాళ్ళ సాంగ్ హిట్ అనేది అసలు మామూలు రేంజ్లో లేవు, అంత సూపర్ హిట్ సాంగ్స్ అనమాట. మన పేరెంట్ జనరేషన్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ చెప్తారు. సో ఆ సాంగ్స్ అయితే నేను తప్పకుండా ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ మనం ఇప్పుడైతే మన శంకర వరప్రసాద్ నుంచి ఒక పాట విందాం, ఎందుకంటే ఆ క్వశ్చనే కదా మనం అడిగింది. సో ఇందుకే ఆ డైలాగ్ ఏంటంటే, మన శంకర వరప్రసాద్ చిత్రంలో చిరంజీవి గారు చెప్తారనమాట. సో అది మ్యాటర్. ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత మనం వివిధాలో కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

4 hours 16 minutes 39 seconds ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అని చెప్పాను. మరి సంగీత దర్శక ద్వయం వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. అండ్ 37 ఇయర్స్ పాటు తెలుగు సినిమాలకు వీళ్ళ సంగీత సేవలు అందించారనమాట. సుమారు ఒక 60 సినిమాల దాకా తెలుగు సినిమాలు చేశారు. బట్ సంఖ్యపరంగా తక్కువ సినిమాలే చేసినా కూడా ఇందాక చెప్పాను కదా, అన్ని సినిమాల్లో పాటలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి అనమాట. అండ్ ఆడియన్స్ అందరూ కూడా అందరికీ బాగా ఫేవరెట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇంతకీ ఎవరు ఏంటి అంటే రాజన్ నాగేంద్ర. వీళ్ళిద్దరూ అందించినటువంటి సంగీతం సమకూర్చినటువంటి పాటలు ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తాను వివిధాలు. ముందుగా వినబోతున్న పాట పూజ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడినటువంటి దాశరథి గీతం. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విజయానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ లో 4 hours 25 minutes 44 seconds లో ఉంది వీబి క్లాక్ అండ్ వివిధాలో ఉన్నాం. వినబోతున్న తర్వాతి పాట మంచు పల్లకి చిత్రానికి ఎస్ జానికి ఆలపించిన వేటూరి

తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. వీరి సంగీతం సమకూర్చినటువంటి పాటలు వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట నాలుగు స్తంభాలాట. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టేట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 టు 2026 ఇట్స్ ఎ సిక్సర్ ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫోర్ అవర్స్ 45 మినిట్స్ లో ఉంది వివి గ్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రాజు నాగేంద్ర సంగీతం సమకూర్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. చివరిగా వినబోతున్న పాట మూడు ముళ్ళు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన జ్యోతిర్మయి గీతం. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరింతవరకు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా వివిధ ప్రోగ్రాంలో రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెలా ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

Hi dear friends, welcome to Vanilla Program. Today I'm going to speak about child safety online. ఆన్లైన్ వేధించే ప్రతిస్పందనగా చిట్కాలు మీ చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. సోషల్ మీడియా టీనేజ్ కోసం కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యత పద్ధతిగా నివేదించిన సైబర్ బులింగ్ కేసుల సంఖ్యలో గుర్తించదగిన పెరుగుదల కూడా ఉంది. పేరెంట్స్ సైబర్ బెదిరింపుల సంఘటనలకు ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా ముఖ్యం. సైబర్ బెదిరింపును ఎలా నిర్వహించాలో కొన్ని సాధారణ మార్గదర్శకాలను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. అండ్ మరింత ముఖ్యంగా మీ పిల్లలను బెదిరింపును అధిగమించడానికి ఒక మార్గంలో పొందండి. మీ టీన్ సైబర్ బెదిరింపుతో ఎదుర్కొంటున్నప్పుడు మీరు మీ పిల్లలు ఏం చేయాలి అనే విషయాలు చేతనిప్పుడు మీతో చెప్తాడు. ప్రతిస్పందించొద్దు. సైబర్ బెదిరింపుతో వ్యవహరించడానికి ఉత్తమమైన మార్గం పోస్టులు, వ్యాఖ్యలు, పాఠాలు అండ్ కాల్స్ ని విస్మరించడం అని మీ పిల్లలకు వివరించండి.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

అవాస్తవిక విషయాల్లో స్పందించకుండా ఉండటం చాలా కష్టమైనప్పటికీ సంఘటనను ఆపడానికి లేదా విశ్వసనీయ వయోజనుడికి నివేదించడం మంచిది. పదాలు వారికి ఎలా హాని చేశాయనేది మీ పిల్లలకు ఒత్తిడి చేయడం, వారు ప్రతిస్పందనను పోస్ట్ చేయకూడదు. సైబర్ బులీస్ ప్రతిచర్య కోసం చూస్తున్నాయి. మీరు పిల్లలు వాటికి రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకోండి. లక్ష్యం నుండి ప్రతిస్పందన లేనట్లయితే ఈ సమస్య మించిపోయే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ప్రతిస్పందించడం పరిస్థితిని మరింత దిగజార్చడానికి మాత్రమే అనుమతిస్తుంది. అన్ని సైబర్ బెదిరింపుల కాపీలు ప్రింట్ చేసుంచండి. అన్ని సందేశాలను, వ్యాఖ్యలను, పోస్టులను సాక్ష్యంగా సేవ్ చేయండి. ఇందులో ఈమెయిల్స్, బ్లాగ్ పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్, మెసేజెస్, ఎస్ఎంఎస్ కూడా ఉండొచ్చు. మీ పిల్లల మొట్టమొదటి చర్య ప్రతిచర్యను తొలగించగలదు. అయినా మీరు సైబర్ బెదిరింపుకు రుజువు లేదని గుర్తుంచుకోండి. సాక్ష్యం సేకరించిన తర్వాత మీరు స్కూల్ పోలీసులతో మాట్లాడతారు. నగ్నత్వం కలిగి ఉన్న లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులుంటే ఇవి తొలగించబడతాయని గమనించండి. ముఖ్యంగా చిన్నపిల్లవాని యొక్క చిత్రాలను ఉంచడం లేదా పిల్లల అశ్లీలత స్వాధీనం, మీరు మీ బిడ్డకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వెంటనే సంఘటనను నివేదించి పోలీసు నిరూపించటానికి అనుమతినివ్వండి. ఆ లైంగిక పోస్ట్ కాపీలు నిర్వహించవద్దు. మీ పాఠశాల సలహాదారు లేదా ప్రిన్సిపల్ సైబర్ బెదిరింపును నివేదించండి. పాఠశాల మైదానంలో సైబర్ బెదిరింపు జరిగినట్లయితే ఈ సంఘటనను నివేదించడం చాలా ముఖ్యం. కానీ అది పాఠశాల మైదానంలో జరగకపోయినా కొన్ని రాష్ట్రాలు సైబర్ బుల్లింగ్ అండ్ బెదిరింపు ఇతర రకాలు ఏదో ఒక సమయంలో పాఠశాల భవనాన్ని చొరబాట్లు చేసుకోవడంతో అధికారం జోక్యం చేసుకోవటానికి పాఠశాలలు అనుమతిస్తాయి. అంతేకాక సైబర్ బెదిరింపు ప్రాంగణంలో సంభవించినప్పటికీ విద్యార్థులు పాఠశాలల్లోనే చర్చిస్తారు. ఉదాహరణకు, చాలాసార్లు పిల్లలు సోషల్ మీడియా లో పోస్టులను చదువుతారు. వారు ఈ పేరును పాఠశాలలో అదనపు బెదిరింపుల్లో నేమ్ కాలింగ్, రిలేషనల్ ఆక్రమణ బహిష్కరించడంతో సహా దీన్ని ఉపయోగించుకుంటారు. పాఠశాలకు సైబర్ బెదిరింపును నివేదించినప్పుడు ట్వీట్లు, వచన సందేశాలు, పోస్టులు లేదా ఇతర ఫైళ్లను వారి ఫైల్స్ కాపీని చేర్చండి. అలాగే మీకోసం ఒక కాపీని ఉంచాలని నిర్ధారించుకోండి. మీ పాఠశాల జిల్లా సైబర్ బుల్లింగ్ కు స్పందించడం సాధ్యం కాలేదు లేదా ఇష్టపడకపోతే నివేదికను ఫైల్ చేయడానికి పోలీసులను సంప్రదించి పరిశీలించండి. సోషల్ మీడియా సైట్లు అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ISPకు సైబర్ బుల్లింగ్ నివేదించండి. మీ పిల్లల వ్యక్తిగత ఖాతాలు లేదా ఇంట్లో జరుగుతున్నప్పుడు సైబర్ బెదిరింపు సంభవించినప్పుడు మీరు మీ ISPకి సైబర్ వేధింపు కాపీలను ఫార్వర్డ్ చేయడం ముఖ్యం. అండ్ సైబర్ బెదిరింపుకు ఒక సోషల్ మీడియా సైట్ లో సంభవించినట్లయితే వాటిని వారికి నివేదించాలో లేదా నిర్ధారించుకోండి. సైబర్ బెదిరింపు అజ్ఞాత లేదా నకిలీ ఖాతాల్లో సంభవించినప్పటికీ మీరు దాన్ని నివేదించాలి. అనేక సార్లు ISP పోలీసుల పాటు ఎవరూ సందేశాలను పోస్ట్ లేదా పంపడం ఎవరూ డౌన్ ట్రాక్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, మీ బిడ్డ సైబర్ బెదిరింపుతో ఉండవలసిన అవసరం లేదు. అనేక సార్లు సైబర్ బులీస్ తగిన అధికారులను నివేదించినట్లయితే దానికి ముగింపు పెట్టకుండా సుదీర్ఘ మార్గంలో సాక్ష్యాలను స్పష్టంగా వెల్లడించండి. ఏ బెదిరింపులొచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించండి. మరణం యొక్క బెదిరింపులు, భౌతిక హింస యొక్క బెదిరింపులు, ఆత్మహత్యకు సూచనలను వెంటనే నివేదించాలి. జాతి, మతం లేదా వైకల్పం ఆధారంగా వేధింపును కలిగి ఉన్న ఏవైనా సుదూర సమయాల్లో కొనసాగే ఏ వేధింపులను కూడా నివేదించాలి. ఈ సంఘటనల్లో పోలీసులు ప్రస్తావిస్తారు. కమ్యూనికేషన్ కట్ చేయండి. ప్రస్తుత సోషల్ నెట్వర్కింగ్ ఖాతాలను రద్దు చేసి కొత్త ఖాతాలను తెరవండి. సెల్ ఫోన్ ద్వారా సైబర్ బెదిరింపు జరుగుతున్నట్లయితే మీ పిల్లలు సెల్ నంబర్ ని మార్చండి. అప్పుడు మీ పిల్లలు కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, ఇమెయిల్ ఖాతాలు, తక్షణ సందేశం మరియు సెల్ ఫోన్ల నుండి సైబర్ బులీస్ ని బ్లాక్ చేయండి. సైబర్ బులీస్ కి మీ బిడ్డను సంప్రదించడం చాలా కష్టమవుతుంది. అప్పుడు సైబర్ బెదిరింపు యొక్క ప్రభావాలను గుర్తించి తెలుసుకోండి. సైబర్ బులీకి గురైన పిల్లలు అనుభవించిన అనేక రకాల ప్రభావాలు అనుభవించబడతాయి. మరి ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కలిగినప్పుడు వారేదో సైబర్ బులీయింగ్ కి విక్టిమ్ అయినట్టు గుర్తించండి. సైబర్ బులీయింగ్ కి విక్టిమ్ అయిన పిల్లలని నయం చేయడంలో సహాయపడటానికి ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ సేవలను అందుకోండి. మీ పిల్లల్లో మానసిక స్థితుల్లో మార్పులు, నిద్ర అలవాట్లు లేదా ఆహారపు అలవాట్లు గమనించవచ్చు. సైబర్ బెదిరింపులు ఉన్న కాలేజీ విద్యార్థులు కూడా వెలుపల సహాయం పొందాలి. టెక్నాలజీని ఎక్కువ వాడకుండా చూసుకోండి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్తో ఇతరులతో సంభాషించే అతి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి. కమ్యూనికేషన్ కోసం ఆ ఎంపికను తీసేస్తే వారి ప్రపంచం నుండి ఏకాంత మరియు వైదొలగాలని భావిస్తారు. ఇది ఒంటరితనం యొక్క భావాలను మరింత పెంచుతుంది. దానికి బదులుగా ఆన్లైన్ ప్రవర్తనలను మార్చండి. సరిహద్దులు ఏర్పాటు చేయండి.
అండ్ ఆన్లైన్ పరిమితి చేయడం ద్వారా మీ పిల్లల పరిస్థితిని నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, కొన్ని రీసెర్చర్స్ చేశారు, ఆ పరిశోధనలో ఏం తేలిందంటే చాలా మంది పేరెంట్స్ పిల్లల బెదిరింపును రిపోర్ట్ చేయలేదు, ఎందుకంటే వారు తమ ఫోన్ లేదా కంప్యూటర్ కోల్పోతారనే భయంతో ఉన్నారు. బదులుగా ఇది మీ పిల్లలను దెబ్బతీయటం అని గుర్తుంచుకోండి. కానీ పిల్లలు చాలా మటుకు ఏంటంటే ఏదన్నా సైబర్ బులింగ్ అయినప్పుడు తొందరగా పేరెంట్స్ కి చెప్పరు, ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ కోల్పోతారేమో, కంప్యూటర్ కోల్పోతారేమో, ఇతరులు ఏమనుకుంటారు అని. కానీ పిల్లలు కూడా ఏంటంటే ఇలా చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ తో షేర్ చేసుకుంటే పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ దట్ దే హ్యావ్ టు టేక్ ద చైల్డ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. తొందర తొందరగా తిట్టేసి వాళ్ళని కొట్టేసి అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే పిల్లలు ఎప్పుడు కూడా నిజం చెప్పరు. అందుకే వాళ్ళని ఏంటంటే కొంచెం ఎఫెక్షనేట్ గా మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని కాపాడాలి, ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్లైన్ సైబర్ బుల్లింగ్ అండ్ హౌ టు అవాయిడ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్, బై.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆంధ్రప్రదేశ్తో సహా 10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు, 3 రాష్ట్రాల శాసనమండలి స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. జూన్18 ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రైతులు మైక్రో న్యూట్రియంట్స్తో పాటు ప్రకృతి సేద్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని కాకినాడ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాల రైతులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా గ్రామాలలోని పరిశ్రమలు, విద్యాసంస్థల పన్ను వసూళ్ల విషయంలో ముందుకెళ్లాలని, పల్స్ సర్వే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్ను వసూళ్ల కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలకకుండా డీఎస్సీ నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణ నియామకాలలో ఏ విధమైన రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచి వాహనాలు కొత్తగా కొనదలిచిన వారు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ కార్లు, బైక్లు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇంధన వనరుల సమస్య రాకుండా పొదుపు చేయాల్సిన అవసరం ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్టానికి వస్తున్నాయని పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యకురాలు గౌతు చెట్టారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా మంజూరు అయిన 22 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ను ఆలగడ్డల్లోని స్టెమ్ సెల్ థెరపీ చికిత్స కోసం బాధితునికి నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఈరోజు అందజేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 82 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన బహుళ ప్రయోజన సౌకర్య గోదామును ఎమ్మెల్యే పరిటాల సునీత ఈరోజు ప్రారంభించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 155.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వర్షపాతం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటిమట్టాలను పెంచిందని అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రేడాలో 75,367.93 వద్ద గరిష్టాలను తాకిన సూచి చివరికి 508.40 పాయింట్ల నష్టంతో 74,267.34 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 165.15 పాయింట్ల నష్టంతో 23,382.60 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

0: ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: はい。
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్ హలో, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:10 అండ్ నేను మీ క్రీష్. ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేసాను. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో 5 to 6 గీత్ గాథ షెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: అరిజిత్ సింగ్ పాడిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఆషికిటి నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా గీత్ గాత షెల్లో హిందీ సాంగ్స్ వింటూ నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ ఏ జవానీ హే దివానీ నుంచి ప్లే చేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఈ సాంగ్ మీ అందరి కోసం గీత్ గాత షెల్లో వింటూ స్టడీ ఇంటూ వివిధ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:30. మనం ఉన్నాం గీత్ గాత చెల్లో హిందీ సాంగ్స్ వింటూ. అండ్ మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ జిందగీ నా మిలేగీ దోబారా. అండ్ ఈ సాంగ్ ని పాడింది విశాల్ దద్లాని. అండ్ పాటను కంపోజ్ చేసింది విశాల్ శేఖర్. అండ్ పాటకు లిరిక్స్ అందించింది జావేద్ అఖ్తర్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ 101.3 అండ్ మనం ఉన్నాం గీత్.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేక

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గిన్నె

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్ర 2026 పేరుతో జూన్ 21న నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఆయిల్ పామ్ సాగు మంచి ప్రత్యాయమని, ఈ పంట ద్వారా దీర్ఘకాలికంగా అధిక ఆదాయం పొందే అవకాశముందని తెనాల నియోజకవర్గంలోని కొల్లేపర మండలంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు ఈ నెల 30 వరకు నిర్వహించుకోవడం జరుగుతుందని, మలేరియా వ్యాధి నివారణ, నియంత్రణ, చికిత్సకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి తెలిపారు. భీమవరంలో నిర్వహిస్తున్న ఉచిత కృత్రిమ చేతుల అమెరికా శిబిరాన్ని అర్హులైన విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని, దీనికి ముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం రెడ్ క్రాస్ భీమవరం కార్యాలయాన్ని లేదా మొబైల్ నంబర్ 7901649488ను సంప్రదించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. దేశవ్యాప్తంగా జనాభా గణన జరుగుతున్నందున సరిహద్దులను మార్చడానికి వీలులేదని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికారులు వార్డుల విభజన చేపట్టారు. ఈ నిర్ణయంపై రాష్ట హైకోర్టు స్టే విధించింది. డీఎస్సీ మెరిట్ లిస్టును వెంటనే విడుదల చేయాలని, అప్పటి వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతాయని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. పారదర్శకత కోసం పూర్తి వివరాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి ప్రధాన కనెక్టివిటీ ప్రాజెక్టుగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ కోసం సీఆర్డీఏ 27.73 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 74 మంది భూ యజమానుల నుంచి భూములు తీసుకోనుండగా అభ్యంతరాలు ఉన్నవారు తెనాలి సబ్ కలెక్టర్కు తెలియజేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఎంటీయూ 1318 రకం విత్తనాల అమ్మకాలను మార్టీర్ వ్యవసాయ పరిశోధన సంస్థ ఈ రోజు నుండి తిరిగి ప్రారంభించింది. విత్తనాలు కోరుకునే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరిశోధన సంస్థ వద్ద కొనుగోలు చేయవచ్చని సంస్థ సహసంచాలకులు సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. తాడేపల్లి మండలం మహానాడు వద్ద కృష్ణానదిలో గేదెలను మేపేందుకు నదికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఈత రాక నీటిలో మునిగి మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:09:32. మరికొద్దిసేపట్లో అంటే 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అనిపిస్తుందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా చామవరంలో ఈ రోజు జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
3: ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. తల్లికి వందనం, మా ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం, కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన డాక్రా సంఘాలు, మీరు రాబోయే రోజులు ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ
2: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్ గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగావకాశాలను భారీగా పెంచనుందని సామాజిక మాధ్యమం పోస్టులో వెల్లడించారు. నగరంలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కాగా, త్వరలోనే 12 అంతస్తుల అత్యాధునిక శాశ్వత భవనం సిద్దం కానుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంతో పరిపాలన వికేంద్రీకరణకు తోడ్పాటు లభించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ది, కొత్త ప్రాజెక్టుల అమలు, ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి రాష్ట ప్రభుత్వం సన్నద్దమవుతోందని మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే ఈసారి యోగా డే ప్రచారం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంలా సాగిందని చెప్పారు. ఈ ఏడాది యోగా

0: ఆంధ్ర 2026 కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని మంత్రి వెల్లడిస్తూ,
1: 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణ దీని మీద చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాని, పతంజలి గాని, ఈషా ఫౌండేషన్ గాని, విశ్వ ఆయుష్ పరిషత్ గాని, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకుని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. హెల్దీ వెల్దీ హ్యాపీ, ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన సంతోషకమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
0: ఉపాధ్యాయ నియామకాల కోసం గత ఏడాది చేపట్టిన డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణ నియామకాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్స్ ను ఎవరు సమర్పించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డీఎస్సీ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగిందని తెలిపారు. డీఎస్సీ ఎంపికలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇదిలా ఉండగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్టలో పర్యటిస్తున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ముంబైలో ఆ రాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. రాష్టానికి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ది విధానాలను ఆయనకు తెలియజేశారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ఫడ్నవీస్ ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగురుగుడ్డి వలస గ్రామాల మధ్య సుమారు 4,13,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం ప్రజలు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62,00,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా ఆంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:19:25. సో ఈ టైం వెల్కమ్ చెప్పేద్దాం కృష్ణా తీరం కి. సో కృష్ణా తీరంలో ఏం మాట్లాడుకుందాం ఈరోజు అని అంటే, మన విజయవాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ముచ్చటగా 3 కొండలు అన్నమాట. 1 దుర్గకొండ, 2 గాంధీ కొండ, 3 గుణదలకొండ. సో ఈ రోజు గాంధీ హిల్ గురించి మాట్లాడుకుందాం. అబ్బా, ఇప్పటికీ చాలాసార్లు వినే ఉంటారు అని అనుకుంటున్నాను, బట్ ఎనీవే వినని విషయాల్లో అట్లీస్ట్ కొన్నైనా నేను ఈరోజు చెప్తానేమో చూద్దాం అని అనుకుంటున్నాను నేను కూడా. కాబట్టి ఈరోజు మనం గాంధీ హిల్ గురించి మాట్లాడుకుందాం ఈ లవ్లీ సాంగ్ తర్వాత. విన్ టు స్టడీ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ వరుడు కావెలని నుంచి ప్లే చేశాను. అండ్ మనము నాం కృష్ణా తీరంలో మాట్లాడుకుందాం అని చెప్పాను విజయవాడలో ఉన్న గాంధీ హిల్ గురించి. మహాత్మా గాంధీ గారి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం గాంధీకొండ పేరుతో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. సో రైల్వే స్టేషన్, సో విజయవాడ రైల్వే స్టేషన్ వెస్ట్ గేట్ కి దగ్గరలో ఉండే ఈ గాంధీ హిల్ అనేది కొన్నేళ్లుగా కళను కోల్పోయింది. బట్ ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుందని చెప్పాలి. అసలు ఫస్ట్ 1852లో అంటే 1852 కెప్టెన్ చార్లెస్ ఓర్ అనే ఇంజనీర్ కృష్ణా రివర్ పైన డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ కొండపై నుంచే ఆ కన్స్ట్రక్షన్ పనులన్నీ కూడా పర్యవేక్షించేవారంట. అయితే అప్పట్లో దీని పేరేంటో తెలుసా? ఓర్ కొండ. అంటే ఈ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో చార్లెస్ ఓర్ అనే ఆయన పేరు మీద ఓర్ కొండ అని పిలిచేవారు. అండ్ దీనిపైన 1948లో బాపూజీ స్మారక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట, యాక్చువల్గా ఈ గాంధీ హిల్ పైన. ఇంకా మాట్లాడుకుందాం దీనికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఫ్రమ్ 101.3 అండ్ మనము నాం కృష్ణా తీరంలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:30 అండ్ మనము నాం కృష్ణా తీరంలో మాట్లాడుకుంటున్నాం గాంధీ హిల్ గురించి విజయవాడలో. సో ఫస్ట్ లో విజయవాడ

విజయ్ ఇస్ దస్ బైన్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అని చెప్పి ప్లే చేశాను. అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో, మాట్లాడుకుంటున్నాం విజయవాడలోని గాంధీ హిల్ గురించి. సో చెప్పాను కదా 1921లో ఓవర్కొండ కాస్త గాంధీ కొండ అయిందనమాట. 1964లో అంటే నవంబర్ 9న అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు పునాది రాయి వేశారు. దేనికి? గాంధీ స్మారక చిహ్నానికి. అండ్ ఇంకొక విషయం చెప్పనా, మన దేశంలో ఒక కొండ పైన ఉన్న మొట్టమొదటి గాంధీ స్మారక చిహ్నం ఇదే అనమాట. అండ్ 1967లో అంటే 1967 సంవత్సరంలో అప్పటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు గాంధీ సొసైటీని ఒక సొసైటీని స్టార్ట్ చేశారనమాట. అండ్ ఒక 10 ఇయర్స్ తర్వాత అంటే డికేడ్ తర్వాత ఈ సొసైటీని గాంధీ హిల్ ఫౌండేషన్ పేరుతో ఒక ట్రస్ట్గా కూడా చేంజ్ చేశారు. అండ్ అంతేకాదు, గాంధీజీ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 1968 అక్టోబర్ 6న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు 52 అడుగులు పొడవు గల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ గాంధీ హిల్ గురించి ఈ లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి FM 101.3 అండ్ మనమున్నాం కృష్ణ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జావేద్ అలీ పడిన లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఉపెనా నుంచి ప్లే చేసినవండి. సాంగ్ ని కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్. అండ్ మనము నామ్ కృష్ణా తీరంలో మాట్లాడుకుంటున్నాం, గాంధీ హిల్ గురించి. విజయవాడలో ఉంది ఈ హిల్ పైన మెయిన్ అట్రాక్షన్ కిడ్స్ ట్రైన్ అవుట్ ఉంటుంది. సో ఇది 1969 అంటే 1969 సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్ ఈ రైల్వేని వేసిందనమాట, అంటే ఈ ట్రాక్ను వేసింది. అండ్ అప్పటి స్టేట్ గవర్నమెంట్ ఒక ట్రైన్ని కూడా గిఫ్ట్గా ఇచ్చింది, అదే ఇప్పుడున్న ట్రైన్. హ్యాపీగా ఈ ట్రైన్లో కూర్చొని కొండను చుట్టి విజయవాడ మొత్తాన్ని కూడా హాయిగా చూడొచ్చు అనమాట. అండ్ ఒకప్పుడు ఈ ట్రైన్ ఎక్కడానికి జనాలు పోటీ పడేవాళ్ళు అనమాట. అందులో నేను కూడా ఒకడిని చిన్నప్పుడు, అంటే చాలా ఎగ్జైటింగ్ ఉండేది ఆ ట్రైన్ ఎక్కడానికి. అంటే ట్రైన్ అంటే మరీ సూపర్ ఫాస్ట్లో వెళ్ళే ట్రైన్ కాదనమాట, ఒక చిన్ని ట్రైన్, భలే బుజ్జిగా చక్కగా క్యూట్గా ఉంటుంది. అండ్ చాలా అంటే మనం నడిచి వెళ్ళినా సరే ఆ ట్రైన్ స్పీడ్ని అందుకోవచ్చు అనమాట, అంత నెమ్మదిగా ప్లెజెంట్గా హ్యాపీగా వెళ్తుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, ఆ హిల్ చుట్టూరు ఆ ట్రైన్ ఒక రొటేషన్ వేసినప్పుడు ఏదైతే ఉంటుందో, ఆ సిటీ మొత్తాన్ని మనం వీక్షించేటప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ అయితే అంటే అప్పుడంత క్రేజ్ ఉండేది, ఆ తర్వాత మధ్యలో ఈ ట్రాక్ కానీ ఆ ట్రైన్ కూడా పాడైపోవడంతో దీన్ని ఆపేశారనమాట మధ్యలో. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ట్రాక్ అండ్ అలాగే లైటింగ్స్తో కళకళలాడిపోతుంది. సో అప్పటి రాష్ట్రపతి వివి గిరి గారు సౌండ్ అండ్ లైట్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు దీనికి సంబంధించి. 1969 అంటే 1969 సంవత్సరంలో సరిహద్దు గాంధీగా పేరు పొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు ప్రదర్శన అనేది స్టార్ట్ చేశారు దీనికి సంబంధించి. ఇంకా మాట్లాడుకుందాం గాంధీ హిల్ కి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సిద్ శ్రీరామ్ పడిన లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హీరో నుండి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది జిబ్రాన్. అండ్ మనం ఉన్నాము కృష్ణా తీరంలో, గాంధీ హిల్ గురించి మాట్లాడుకుంటున్నాం, విజయవాడలో ఉన్న గాంధీ హిల్ గురించి. సో 1971 అంటే 1971 సంవత్సరంలో ప్లానిటోరియంని కూడా స్టార్ట్ చేశారనమాట ఇక్కడ, అంటే నక్షత్రశాల. సో న్యూయార్క్ కి చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ అనేది దీనికి టెలిస్కోప్ ని ప్రజెంట్ చేసిందనమాట. అంతేకాదు, అంటే పైన గాంధీ హిల్ పైన ఒక లైబ్రరీ కూడా ఉంది. ఇక్కడ మహాత్మా గాంధీ గారి జీవితానికి సంబంధించిన బుక్స్ కానీ ఆయన స్వయంగా రాసిన బుక్స్ కానీ దాదాపు 1000 వరకు ఉంటాయంట. అంతేకాదు, పిల్లలు ఆడుకోవడానికి ప్రశాంతంగా ఒక పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే తప్పకుండా వచ్చి సందర్శించుకోండి మన గాంధీ హిల్ ని. అది సంగతి. ఈ రోజు టాపిక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, కృష్ణా తీరంలో. అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 6:49:15 బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీస్ అశోక వనంలో, అర్జున కళ్యాణం అండ్ 35 నుంచి. వింటూ స్టడీ ఇంటూ విత్ భారతి FM 101.3 విత్ మీ యోర్ క్రిష్.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశం.

వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతుంది కల్పన. యుఎస్తో తొలిదశ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 99% చర్యలు పూర్తయ్యాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదురుతుందని అన్నారు. తునిలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యకులు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేశారు. సూపర్ సిక్స్ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కాటన్ బ్యారేజీ గేట్ల మరమ్మతులకు 148 కోట్లు, కాలువల మరమ్మతులకు మరో 13 కోట్ల రూపాయలను విడుదల చేసి

సాగునీటి సంఘాల ద్వారా 80% పనులు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా జిల్లాలో అమలవుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం పర్యవేక్షణలో ట్రాఫిక్ ఏసీపీలు చేపట్టిన చర్యలు వాహనదారులను ఆకట్టుకున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్రాంతాలకు చేరుకునేలా క్యూఆర్ కోడ్లతో కూడిన ప్లకార్డులను ఏర్పాటు చేసి మార్గనిర్దేశం చేశారు. జూన్13న నరసాపురం వలందర్ రేవు ప్రాంగణంలో 14న వాసవి పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో 500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పార్వతీపురం మన్యం జిల్లా ఇంకుడుగుంతలు వివిధ ఉపాధి పనుల ద్వారా 10 లక్షల మార్కులను దాటి దేశంలోనే 2వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాష్టంలో మహిళలను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. కొదవలూరు మండలంలో 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైప్లైన్ పనులకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. తిరుమల కొండపై కుండపోతగా 2 గంటలకు పైగా వర్షం కురవడంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జనజీవనం స్తంభించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:04:35. మరికొద్ది సేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు

0: కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిస్త్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ద వారసత్వంపై ఆధారపడిన ఇరుదేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరుదేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరుదేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరునేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1.22 కోట్లకు పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
3: డొమెస్టిక్ ఎల్పిజి ఘరేలు కుకింగ్ గ్యాస్ కే సంబంధ మే పిచ్లే 3 దినో మే 1 కరోడ్ 21 లాఖ్ బుకింగ్స్ రిసీవ్ హుయి హై ఉస్కే అగేన్స్ట్ 1 కరోడ్ 22 లాఖ్ డిలీవరీస్ కీ గయి హై ఔర్ 95% డిలీవరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్

0: గయి హై.
1: రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి ఒక్కో ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: 5 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:17:57. అండ్ ఈ టైం మనసును మనసేకి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866-2488-14 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హాయ్, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా. అండ్ వాయిస్ మెసేజ్ పంపిస్తే ఎలా విన్ను, వేరే మీ పేరు ఊరు ఏమీ పంపించలేదు. ఎనీవే చెప్పాను కదా నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను, అలాగే ఫిలిం క్వశ్చన్స్ కూడా అడుగుతాను. సో ఆన్సర్స్ తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఒక ఫిలిం క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే ఎంఎం కీరవాణి గారి 200th ఫిలిం ఏంటి, 200 సినిమా ఏంటిది, ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేసిన 200 సినిమా ఏంటో తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

సో అదనమాట సంగతి. మన హీరో ఎంత వెంటపడి ఎంత ప్రేమ కోసం ట్రై చేసినా ఎవరు పడట్లేదు, అది సంగతి. అండ్ 7:22 దాటి 24 సెకండ్స్ స్టూడియోలో టైం, మనమున్నాం మనసును మనసేలో. నేను అడిగిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేసిన 200వ సినిమా ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది పంపిస్తున్నారు, చూద్దాం మరి రైట్ రాంగ్ అసలు ఏం పంపిస్తున్నారు. నమస్కారం, గుడ్ ఈవినింగ్, కిషోర్ గారు బాగున్నారా? నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మా మధ్య నిదిన్ స్నేహభావని జరిగిందిన్. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా ఇంకా బాగుండేది. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ, మగధీరా అంట, సో మగధీరా కాదు 200వ సినిమా. అండ్ హాయ్, ఐఎమ్ ఏంజల్ ఫ్రమ్ మైల్వరం నుంచి పంపించారు. ఏంజల్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ చంద్రముఖి 2 అంట, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, కిషోర్ బాబు కృష్ణాతీరానికి స్వాగతం అని అంటూ. సో కృష్ణాతీరం అయిపోయింది, గీత్గాత చెల్లి అయిపోయింది, ఇప్పుడు మనం మనసులు మనసేలో ఉన్నాం, అది సంగతి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ చిన్నమ్మాయి. అండ్ చంద్రముఖి అయితే కాదు, 2 అని చెప్పారు, బట్ అది కాదు. అండ్ కంచె మూవీ అని అంట, కంచె మూవీకి అసలు ఎంఎం కీరవాణి గారే కాదు, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు. అండ్ మహంకాళి రాజేశ్వరి ఫ్రమ్ సాత్విక్ పొదిల నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ క్రిష్ గారు అని అంటూ, లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, మా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది వచ్చి అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ లత, ఉయ్యూర్ నుండి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే అశోక్ గన్నవరం నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఓ నేను వచ్చేసా, నీ వాయిస్ ఇచ్చే ఎఫెక్షన్ గుండెల్లో కాదులే ఎమోషన్, మనసుని కలిపే కనెక్షన్, మన మనసును మనసై, ఎలా ఉన్నారు అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య, థ్యాంక్స్ అలాట్. అండ్ నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ చెరుకుపల్లి నుంచి బి కిరణ్ పంపించారనమాట, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి నుంచి పంపించారు, కరీంనగర్ జిల్లా. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మామూలు జనిదిన్ స్నేహభావని జనిదిన్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ సార్ అని అంటూ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి పంపించారు, వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. అండ్ నాగాలంక నుంచి, క్వశ్చన్ రిపీట్ ఆల్రెడీ చేశాను కదా, విన్నారా లేదా? అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ, సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కడప డిస్టిక్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ, నేను బాగున్నాను అని అంటూ, అమూల్య థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ ఆన్సర్ కూడా, అండ్ నేను ఇప్పుడే వింటున్నా అని అంటూ. సో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 200వ సినిమా ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. రైట్ ఆన్సర్, రామ్ హీరోగా యాక్ట్ చేసిన రామ రామ కృష్ణ కృష్ణ అనమాట. సాంగ్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి. మై ఫేవరెట్ 2 సాంగ్స్, దానిలో ఒకటి టైటిల్ సాంగ్ ఉంటుంది రామ రామ కృష్ణ కృష్ణ అని. అండ్ సేమ్ అంటే అదే ట్యూన్ని కొంచెం సాడ్గా కంపోజ్ చేశారు ఇంకొక సాంగ్, హీరో. ఐ మీన్ ఒక సిచ్యువేషన్లో హీరోకి ఒక ఎమోషనల్ సాంగ్ లాగా, ఎందుకు ఇలా అనే సాంగ్. ఆ 2 సాంగ్స్ నా ఫేవరెట్ అనమాట ఆ మూవీలో, అది సంగతి. అండ్ 7:25 దాటి 15 సెకండ్స్ స్టూడియోలో టైం, మనమున్న మనసును మనసేలు. సో మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతాను డెఫినెట్గా. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రేమ, నమ్మకం, స్నేహం, వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అని అంటే మీరు ఏం చెప్తారు? సో మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి నాతో, 0866-24888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ప్రేమ, స్నేహం, నమ్మకం, ఈ మూడింట్లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏది చెప్తారు? 0866-24888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

సోదరుమణి సంగతి ఈ హీరో పరిస్థితి వేరు, ఈయన అదేనేమంటున్నారు ఇదేనేమంటున్నారు అది సంగతి అని మనం నా మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్. ప్రేమ, నమ్మకం, స్నేహం, ఈ మూడింట్లో ఏది ఇంపార్టెంట్ అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎవరెవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో. కనకారావు గారు పెడ నుంచి స్నేహం ఇంపార్టెంట్ అంట, అంటే స్నేహంలో నమ్మకం లేకపోయినా పర్వాలేదా. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ సార్, నమ్మకం అన్నట్టు పంపించారు, సూపర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు స్నేహం ఇంపార్టెంట్ అంట, అండ్ భాస్కర్ పెడల నుంచి నమ్మకం ఇంపార్టెంట్ అంట, అండ్ చెరుకుపల్లి నుంచి బండారు కిరణ్ నమ్మకం అని అంటూ, అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి కిషోర్ బాబు నాకైతే నమ్మకమే అని అంటూ, సూపర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం నమ్మకం అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనిదిన్ స్నేహబాణి జనిదిన్, సూపర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నమ్మకం మనిషి మనుగడకు నమ్మకం ఎంత అవసరమో స్నేహం అది కూడా నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా సరే నా దృష్టిలో అయితే నమ్మకం పైనే ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ కిషోర్జీ మై ఆన్సర్ స్నేహం ఇందులో అన్నీ ఉంటాయి అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దురూరు నుంచి. సో స్నేహంలో నమ్మకం ఉంటుంది అని అంటున్నారు మీరు, అంతే కదా. అండ్ నమ్మకం ఫస్ట్, ఇది ఉంటేనే నెక్స్ట్ ప్రేమైనా స్నేహమైనా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, అండ్ సార్ నమ్మకం ఫస్ట్ చూస్ చేస్తాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, సూపర్. అండ్ ఏంజల్ ఫ్రమ్ మైలవరం నుంచి, ఫ్రెండ్షిప్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ బిలీఫ్, సో ఫ్రెండ్షిప్

అండ్ నమ్మకం అని అంటూ పి పోలయ్య గారు, ఓకే పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి సూపర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి నమ్మకం అని అంటూ, అండ్ నాగాలంక నుంచి పంపించారు మా, సో మీ పేరు పంపించండి ముందు నమ్మకం అన్నట్టు పంపించారు. అండ్ అమూల్య, ట్రస్ట్ లేనిదే బంధం ఉండదు, నమ్మకం పోతే ప్రేమ మిగలదు, లవ్ అండ్ ఫ్రెండ్షిప్ వెహికల్ అయితే ట్రస్ట్ అనేది ఫ్యూల్ అంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఏమైనా కంపేర్ చేస్తావా, సూపర్ అమూల్య. అండ్ విజయవాడ తిరు ఈ రోజుల్ని బట్టి మోసం నడుస్తుంది కానీ నమ్మకం నమ్ముతాను అని అంటూ, మోసం అయితే డెఫినెట్గా నడుస్తుంది, ఆ నమ్మకం అనేది పోయింది, కనుమరుగైపోయిందని చెప్పొచ్చు. అండ్ హాయ్ క్రిష్జీ, ఇప్పుడే ట్యూన్ చేసాం, ఏమి మా అదృష్టం, తమరి రాక మాకెంతో ఆనందం అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. అండ్ ఎందుకంటే నమ్మకం, ఓకే నమ్మకం అంట, ఎందుకంటే ఎంత ప్రేమ ఉన్నా ఒక్కోసారి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, అదే నమ్మకం అనేది ఉందనుకోండి, 100% ట్రస్ట్ ఉంటుంది, మనం ఎప్పుడూ దేనికి భయం బాధపడక్కర్లేదు అని అంటూ. ఓకే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హని, సూపర్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ ప్రేమకి ముఖ్యమైనది నమ్మకంకి పునాది స్నేహం, ప్రేమకి ముఖ్యమైనది నమ్మకంకి పునాది స్నేహం, సో ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అంట. ఏంజల్ అండ్ ఫ్యామిలీ మైలవరం నుంచి అబ్బా అన్ని కలగలిపి ఒక సెంటెన్స్ పంపించారనమాట. అండ్ చరణ్ ఫ్రమ్ గద్వాల్ నుంచి నమ్మకం అని అంటూ, అలాగే నమ్మకం అని అంటూ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, అండ్ భవానీ కుప్పన్పూర్ నుంచి పంపించారు నమ్మకం అని అంటూ, హాయ్ మిస్టర్ కిషోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ శుభ సాయంత్రం అని అంటూ, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి నమ్మకం అని అంటూ పంపించారు. అండ్ మరి మీ ఒపీనియన్ చెప్పండి అని అంటూ అమూల్య, ఓకే డెఫినెట్గా చెప్తాను, ఏదైనా నమ్మకమే కదా, సో నమ్మిన తర్వాతే అంటే ఆ వ్యక్తి పైన మనం ఒక స్ట్రేంజర్తో పరిచయం అయింది సపోజ్, తన పైన ఒక లవ్ అంటే అది వేరే వ్యాటర్ మళ్ళీ, సో లవ్ అనగానే అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ నమ్మకం ఇవన్నీ ఫస్ట్ అనేది ఒక ప్రయారిటీ ఉండదు దానికి, ఎందుకంటే చూడగానే అట్రాక్ట్ అవుతారు, లవ్ చేస్తారు, ఆ తర్వాతే ఆ నమ్మకం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట, నమ్మకం అనేది ఆ లవ్ పైన ఆధారపడి ఉంటుంది. బట్ ఫ్రెండ్షిప్లో ఏంటంటే అక్కడ కూడా అంతే, ఫస్ట్ మనకు నచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తాం, బట్ దేనికైనా సరే లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా దేనికైనా సరే నమ్మకం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నేను నమ్ముతాను అనమాట. నా నమ్మకం ఏంటంటే నమ్మకమే నా నమ్మకం, అది సంగతి అని 7:33:40 స్టూడియోలో మనం ఉన్న మనసును మనసేలో. నెక్స్ట్ క్వశ్చన్ ఈసారి ఫిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే హీరో సిద్ధార్థ్ ఒక కీ రోల్ ప్లే చేసిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఏది? జూనియర్ ఎన్టీఆర్ మూవీలో సిద్ధార్థ్ ఒక రోల్లో క్యారెక్టర్ ప్లే చేశారనమాట, ఒక క్యారెక్టర్ ప్లే చేశారు, అండ్ ఆ సినిమా ఏంటి? తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్యూన్.

అంతరిక్ష మూవీలో నుంచి లవ్లీ సాంగ్ విన్నారు అండ్ మనం ఉన్న మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్, హీరో సిద్ధార్థ్ ఒక కీ రోల్ ప్లే చేసిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ అబ్బో భలే చెప్పారే ఆన్సర్ అని అంటూ, అవును మమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని, ఓకే మీకు అసలు కోపం రాదా అంటానన్న అమూల్య. సో ఎందుకు రాదు, కోపం ఎవరికైనా వస్తుంది బట్ సందర్భానుసారం దాన్ని ప్రదర్శించాలన్నమాట. ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి, అడగాల్సిన క్వశ్చన్ ఇది కాదు యాక్చువల్గా, కోపం వస్తే ఏం చేస్తారని అడగాలి. సో ఎక్కువ కోపం వస్తే నేను ఏం మాట్లాడనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దూరంగా వెళ్ళిపోతాను ఆ పర్సన్కి లేదా ఆ సిచ్యువేషన్కి, ఫస్ట్ దూరంగా వెళ్ళిపోతాను. ఎందుకంటే మనం కోపంలో బస్ట్ అయ్యి వాళ్ళని ఏమైనా అని మళ్ళీ దాని నుంచి ఇంకో కొత్త గొడవలు పుట్టి ఈ డిస్టర్బెన్సెస్ అంతా ఎందుకు, మనసును పాడు చేసుకోవడం ఎందుకని చెప్పి నేను దూరంగా వెళ్ళిపోతాను ఫస్ట్ అయితే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, అది సంగతి. అండ్ భూమిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఏంజల్ మైలవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలే గారు వాళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మై ఫేవరెట్ మూవీ అని అంటూ ఆస్ట్రల్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి దాతారావు గారు రైట్ ఆన్సర్ అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ గ్రిష్జీ మీ ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హని రైట్ ఆన్సర్ అండ్ చెరుకుపల్లి నుంచి బండారు కిరణ్ రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనిదిన్ స్నేహబాలు జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ చాలా నేర్చుకోవచ్చు మీ నుంచి అంట అమూల్య. అదేం లేదు, అంటే జీవితమే మనకు అన్ని నేర్పిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. సో ఈ బాద్షా గురించి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, ఏంటంటే షేర్ చేస్తాను మీతో. నేను వైజాగ్లో ఒకప్పుడు ఒక జాబ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఒక సినిమాకి వెళ్ళాను, నా సినిమా పేరు చెప్పండి. నేను ఆ సినిమాకి వెళ్ళా, చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా సినిమాకి. యాక్చువల్గా దానికి ముందు ప్రీవియస్ మూవీ ఆ డైరెక్టర్ది ఎక్సలెంట్ మూవీ అది. సో ఆ డైరెక్టర్ మీద చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళా అండ్ దట్ టు ఆ హీరో ఫస్ట్ మూవీ అది, అంటే డెబ్యూ మూవీ అనమాట ఒక హీరో అది. సో ఆ మూవీకి నేను థియేటర్లోకి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే 3 అవర్స్ నేను నిద్రపోయాను అనమాట. ఆల్మోస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, మ్యాట్నీకి వెళ్ళినట్టున్నా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ సినిమాకి వెళ్ళి నూన్ షోకి వెళ్ళాను, యాక్చువల్గా రిలీజ్ రోజు నూన్ షోకి వెళ్ళాను. ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత నిద్రపోయాను, అసలు నా వల్ల కాలేదు ఆ సినిమాని వేరు చేయడం. సో మొత్తానికి ఆ ఇంటికి వచ్చి ఆ రూమ్కి వచ్చి పడుకొని దాని నుంచి తేరుకొని అమ్మ బాబోయ్ ఇంత రాడ్ సినిమా చూసేనండి అని చెప్పి తేరుకొని ఈవినింగ్ ఏ సినిమాకి వెళ్దాం, కొంచెం ఏమైనా మైండ్ పీస్ఫుల్గా పెట్టుకుందాం అని చెప్పి బీచ్కి వెళ్దామా లేకపోతే ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే, సో అప్పుడు బాద్షా మంచి కామెడీ మూవీ ఎంటర్టైనింగ్ మూవీ అని చెప్పి టాక్ వచ్చిన తర్వాత అప్పుడు సరేలే బాద్షాకి వెళ్దాం అని చెప్పి బాద్షాకి వెళ్ళాను. నిజంగా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు ఈవినింగ్ షోకి, ఈవినింగ్ 6 o'clockకి బాద్షాకి వెళ్ళాను అదే రోజు. సో వెళ్ళిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ప్లెజెంట్గా, అంటే ఐ మీన్ కొంచెం బయటకు వచ్చినట్టు అనిపించింది ఆ మూడ్ నుంచి. ఎందుకంటే మార్నింగ్ చూసిన ఆ సినిమా నుంచి నేను బయటకు వచ్చాను చాలా వరకు ఆ మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ మంచి ఎంటర్టైనింగ్ అనిపించింది నాకైతే, మంచి రిలీఫ్నిచ్చింది యాక్చువల్గా ఆ రోజు. ఆ బాద్షా అనగానే నాకు ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా గుర్తొస్తుంది, అది సంగతి. అండ్ 7:40:30 స్టూడియోలో టైం, సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ నమ్మకం గురించి చక్కటి వివరణ అని అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ లత, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. మీకు ఇప్పటికీ తీరని కోరిక ఏదైనా ఉందా, ఉంటే నాతో షేర్ చేసుకోండి. 0866-2438-1 4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మీకు ఇప్పటికీ తీరని కోరిక ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి, ఏంటి ఆ కోరిక నేను కూడా వింటాను, ఐ మీన్ నేను కూడా చూస్తాను. 0866-2438-1 4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై, సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
4: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
5: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి FM 101.3 అండ్ స్టూడియోలో టైం 7:45:30-45.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. మనం మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పటికీ తీరని కోరిక ఏమైనా ఉందా మీకు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కానూరు నుంచి దాతారావు గారు జవాబు, నేను చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, చదువుకోవాలని ఉంది, అదే నా

కోరిక అన్నట్టు. బ్యూటిఫుల్. అండ్ కంట్రోలింగ్ మై మైండ్ అంట, చరణ్ ఫ్రమ్ మేడుగొండ నుంచి పంపించారు. సో మైండ్ని కంట్రోల్ చేసుకోవడమే మీ కోరిక అంటే అంత కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనమాట. అండ్ కనకారావు గారు పెడ నుంచి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని, తప్పకుండా మీకు ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ మీతో ఫోన్లో మాట్లాడాలనంట గణేశరాజు శ్రీవత్స కోనపూర్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా, అదే మీ తీరని కోరిక అయ్యుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ భూమిదేవి లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా నుంచి పంపించారు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక్కసారి కలవాలని, అతనితో ఫోటో దిగాలని చాలా కోరిక ఉండేది కానీ ఆ కోరికగానే మిగిలిపోయింది. అయ్యో ఐఎమ్ సో సారీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ప్రత్యేకంగా తీరని కోరికలు ఏం లేవు, ఉన్నదాంతో సంతోషంగా ఉన్నాను, సూపర్. అండ్ అమూల్య, ఇప్పటి తీరని కోరిక ఉంది, అది ఎప్పటికీ తీరుతుందో తెలియదు, ఐ థింక్ అది ఎప్పటికీ తీరదు. సో ఏంటంటే నాకు ఇష్టమైన పర్సన్తో మాట్లాడాలని, సో లైఫ్లో ఒక్కసారైనా అతన్ని చూడాలి కలవాలనింది, అది కొంచెం మీరు కోరుకోండి నా తరఫున అంట. ఆ పర్సన్ అంటే ఏదో తెలియని ఇష్టం, దేనికో తెలియదు కానీ చాలా ఇష్టం అన్నట్టు. సో డెఫినెట్గా నీ తీరని కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమూల్య. అండ్ జాండ్రపేట నుంచి సజ్జల లీలారాణి గారు, మా ఊర్లో ఒక ఎకరం పొలం కొనుక్కుని ఆ పొలంలో కొబ్బరి చెట్లు నాటి అవి పెద్దవి అయినాక ఆ కొబ్బరి నీళ్లు తాగుతూ కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కోరిక ఉంది కానీ ఇప్పటికీ నెరవేరలేదు. కోరికగానే ఉంది, మీరన్న ఆశీర్వదించండి నా కోరిక త్వరలోనే నెరవేరాలని, నా కోరిక మీతో షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ డెఫినెట్గా మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా, మీదే కాదు ప్రతి ఒక్కళ్ళ కోరిక ఏదైతే, కొంతమంది చెప్పలేకపోయి ఉండొచ్చు అంటే చెప్పలేకపోవచ్చు వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనతో షేర్ చేసుకోవాలని రూల్ లేదు కదా, ఎందుకంటే కొన్ని మనసులో ఉండే కోరికలు ఉంటాయి, కొన్ని అంటే ప్రైవేట్గా ఉండే కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా ఏదైనా సరే మీ మనసులో తీరని కోరికలు ఏమైనా ఉంటే అవన్నీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లత ఉయ్యూరు నుండి కార్ డ్రైవింగ్ సార్ అని అంట, కలగానే మిగిలిపోయిందంట. ఏం పర్వాలేదు, ఇంకా మిగిలిపోలేదు, కలగానే మిగిలిపోవడానికి అది పెద్ద అంటే మనమేమి అంతరిక్షానికి వెళ్లే కోరిక కాదు అది. సో దాన్ని కూడా పాసిబుల్ చేశారు ఇప్పుడు. అలాంటిది కార్ డ్రైవింగ్ కన్సెప్ట్ చెప్పండి లత. ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ ఉయ్యూరు నుంచి విజయవాడ అటు మళ్ళీ ఉయ్యూరు నుంచి ఆ మచిలీపట్నం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. అండ్ ఫ్లైట్ ఎక్కాలని నా కోరిక అని అంటూ ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి, సో ఆ కోరిక కూడా నెరవేరాలి మీకు. అండ్ క్రిష్జీ, మేము అంతే కోపం వస్తే మాట్లాడుకుందాం అంటే మీరు చెప్తుంటే మావన్నీ గుర్తు చేస్తున్నారు అని అంటూ, తీరని కోరిక ఉంటే తీరుస్తారు రా మీరు, మన ఆర్జెస్ అందరూ శ్రోతలందరూ ఒకేసారి మీట్ అవ్వాలి కృషి, అదే మా కోరిక అంట. హైదరాబాద్ నుండి అయినా ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాం, గెట్ టుగెదర్ ప్లాన్ చేయండి అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణియ హని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా చూద్దాం ఆ కోరిక తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ రేడియో జాకీ అవ్వాలని ఉందంట గోపాలకృష్ణ యనమల కుదురు విజయవాడ నుంచి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ హాయ్ నమస్తే కిషోర్ గారు, బాగున్నారా? మా శ్రీమతితో విమానం ఎక్కి హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్తూ FM 102.2 వినాలని ఉంది సార్ నాతో, నా కోరిక తీరుతుందా అని అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి. తప్పకుండా తీరుతుంది, తీరాలన్నమాట, తప్పకుండా తీరాల్సిందే. సో ఏదో సినిమాలో ఎవరు తనికల బర్ణి గారు అనుకుంటా, సో తప్పకుండా అవుతుంది ఎందుకంటే అవి తీరాలి కాబట్టి అని, సీతమ్మ వాటిల సినిమల చెట్లు అనుకుంటా. సో అలాగే తప్పకుండా తీరాలి. అండ్ సైకిల్ తొక్కడం తప్ప మిగతా ఏ వెహికల్స్ చేత కాదు, రాదు, అవకాశం రావడం లేదు అని అంటూ పాలెం పోలయ్య గారు. అవకాశాలు రావు, మనమే చేజిక్కించుకోవాలన్నమాట. సో మీరు సైకిలే కాదు కారు కూడా తోలాలని, కారు కూడా డ్రైవ్ చేయాలని నేనైతే తప్పకుండా కోరుకుంటున్నాను. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, ప్రస్తుతం నా వయసు 62 సంవత్సరాలు, 46 సంవత్సరాలుగా నిరంతర రేడియో శ్రోతగా కొనసాగుతున్నాను. తీరని కోరిక ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకొని బైక్ లేదా కారు కొనుక్కొని, అదే కోరిక ఉండేది కానీ కోరిక నెరవేరలేదు. అయ్యయ్యో కోరిక నెరవేరాలి డెఫినెట్గా. అండ్ విదేశాలకు వెళ్ళాలని కూడా ఉంది, అది కూడా నెరవేరలేదు అని అంటూ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మమో జనిదిన్, స్నేహవాణి జనిదిన్, మీవన్నీ కూడా, సో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా తప్పకుండా అతి త్వరలో తీరాలి, మీరు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కిషోర్ గారు, కోరికలు అంటే చాలా ఉంటాయి, అవన్నీ తీరాలంటే కష్టం అంట సులోచన గారు. సో చాలాలో ఒక్కటి చెప్పలేరు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ అమూల్య, ఓకే థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాస్కర్ పెడ నుంచి కార్ డ్రైవింగ్, సో కార్ డ్రైవింగ్ తప్పకుండా నువ్వు కూడా భాస్కర్ చక్కగా ఎక్కడి నుంచి పెడన నుంచి అంటే మచిలీపట్నం దగ్గర నుంచి కదా, సో పెడన నుంచి మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ మోపిదేవి వెళ్ళి మోపిదేవి నుంచి మచిలీపట్నం క్షేమంగా చేరుకో. సో కార్ డ్రైవ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ హలో క్రిష్, మీకు ఏ కోరిక ఉందో చెప్పొచ్చుగా అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి. సో నాకు కూడా ఒక అంటే ఒకటి ఉన్నాయి, ఒక 2-3 కోరికలు ఉన్నాయి, అవన్నీ కూడా తీరాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. అండ్ పేదలకు ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని ఉంది, రావాల్సిన డబ్బు త్వరగా రావాలని కోరిక. సో ఇందులో ఇది కూడా నా వన్ ఆఫ్ ద కోరిక అనమాట. గణేష్ వేదవతి, సూపర్.
వాళ్ళకంటే అట్లీస్ట్ నాకొక అంటే వన్ ఆఫ్ ది కోరిక అని ఎందుకన్నానంటే ఉన్న నాలుగైదు కోరికల్లో ఇది కూడా.

ఏంటంటే మనం ఎప్పుడు కూడా అట్లీస్ట్ డైలీ నాకు ఎంత సంపాదించాలి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం అట్లీస్ట్ డైలీ ఒక 100 మెంబర్స్కైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి లేదు అని అనుకుండా కడుపు నిండా అన్నం పెట్టే అంత డబ్బులు సంపాదించాలని నా కోరిక అన్నమాట. ప్రతిరోజు ఒక 100 మందికైనా సరే అన్నం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఒక హెల్దీ ఫుడ్ పెట్టాలని నా కోరిక అన్నమాట. అంత సంపాదించాలని నా కోరిక, అది సంగతి. అండ్ అమూల్య వావ్, మీ వాయిస్లో నా నేమ్ వింటే బాగుంటుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 7:52 స్టూడియోలో టైం ఎగ్జాక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీ జీవితాన్ని మార్చిన ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఎవరిని చెప్తారు, ఎవరిని గుర్తు చేసుకుంటారు చెప్పండి. మీ అంటే మీ లైఫ్ టర్నింగ్, నా లైఫ్ ఇలా టర్న్ అయింది అని అంటే ఈ పర్సన్ వల్లే అని అనిపిస్తూ ఉంటుంది కదా, అనిపించడం కాదు జరిగి ఉంటుంది. అట్లీస్ట్ కొంతమంది లైఫ్లోనైనా సరే ఒక టర్నింగ్ పాయింట్ ఒక మనిషి వల్ల జరిగి ఉంటుంది. ఆ పర్సన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? 0866243884 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ వింటూ స్టేడియం

0: బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది లియోన్ జేమ్స్. అండ్ మనం ఉన్న మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్, మీ జీవితాన్ని మార్చిన ఒక వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే ఎవరిని చెప్తారని చెప్పి క్వశ్చన్ అడిగాను. భాస్కర్ పెడన నుంచి మా నాన్నగారు, ఇప్పటికీ నేను ఏదైనా కొత్త పని చేయాలంటే మా నాన్నగారి సలహా తీసుకుంటాను అన్నట్టు. సూపర్. అండ్ సంపాదిస్తారు బాబు, తప్పకుండా మీరు బోలెడంత సంపాదిస్తారు, చాలా మందికి అన్నం పెడతారు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. అన్నోన్ పర్సన్ మీ పేరు కూడా పెడితే బాగుండేది. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అంతకుముందు ఒకసారి చెప్పారు సార్ పెద్దవారికి భోజనం పెట్టాలని, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అంటే థ్యాంక్ యూ సో మచ్ జయలక్ష్మి గారు. అండ్ ఎన్ హిమ్మంత్ కుమార్ విజయవాడ నుంచి మా ఫాదర్ అనంటూ పంపించారు. అండ్ నా పేరు గణేష్ అనంటూ నా ఫ్రెండ్ రాజు అనంటూ పంపించారు. అలాగే చంద్ర, మధు, మధుశేఖర్, ఒకప్పుడు జీరోలో ఉన్న నేను వీళ్ళ సహాయంతో ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టగల పరిస్థితుల్లో ఉన్నాను అనంటూ పాలంపోలే గారు. సూపర్. అండ్ అనంతపురం నుంచి చంద్రాజ గారు, నా జీవితంలో ఎదురైన కష్టాలు నన్ను నేను నమ్ముకోవడం నేర్పిన వ్యక్తి నా టర్నింగ్ పాయింట్ అనంటూ. సో ఎవరు ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ ఐఏఎస్ అఖిల్ బుద్ధి సార్ అండ్ కృష్ణదేజ సార్, చాలా ఇన్స్పైరింగ్ జీవిత ప్రయాణాలు అని అంటూ చరణ్ సింధూజా ఫ్రమ్ మేడుకొండ నుంచి పంపించారు. అలాగే లత ఉయ్యూర్ నుండి, ఇంగ్లీష్ టీచర్ సిస్టర్ డైజీ అంట. సో మీ పర్సన్ అనమాట, అంటే మీ లైఫ్ని టర్న్ చేసిన పర్సన్. సూపర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ జనిదిన్, స్నేహబాణి జనిదిన్, తల్లిదండ్రులు అని అంటూ పంపించారు. ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే, అవన్నీ కూడా చదువుతాను ఒక చిన్న ప్రోమో తర్వాత. ఓకే, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎగ్జాక్ట్గా 8:00 కలుద్దాం డ్యూఎట్లో. అప్పుడు మిగిలిన ఎస్ఎంఎస్లు అన్ని కూడా చదువుతాను. వింటూ స్టే ట్యూన్.
1: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. అన్నవరం బాపట్ల కోస్టల్ రైల్వే కారిడార్ కు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలలోని 15,000 మంది ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి కంద్ర దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణకై మనందరి బాధ్యత అని ప్రతి ఇంటా కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఏడాది జూన్ 7 నుంచి 21 వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్న యోగా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు, బీఆర్ అంబేద్కర్ కోనసీమలో రైతులు, కృష్ణా జిల్లాలో లారీ ఓనర్ల అసోసియేషన్ ద్వారా యోగా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా అమరావతిలో జూన్ 21న జరిగే రాష్టస్థాయి కార్యక్రమ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఈ సాయంత్రం పరిశీలించారు. సీడాక్సెస్ రోడ్డుపై వేదిక, పాల్గొనేవారి సంఖ్య, వసతి, పార్కింగ్ వంటి అంశాలను సమీక్షించారు. వట్టిచెరుకురు మండలం మింజనపాడు గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాల వల్ల వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయ పద్దతులు రైతులకు భరోసానిస్తాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు అవలంబించాలని కలెక్టర్ సూచించారు. తాటిపాక రాజోలు పరిధిలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. దోమల నిర్మూలన ద్వారానే మలేరియా నివారణ సాధ్యమని తాటిపాక పీహెచ్సీ వైద్యాధికారి ప్రియాంక తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో అక్రమంగా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఘటనలో 4 అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారని బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు తెలిపారు. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా, సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 8:15. అండ్ ఈ టైం వెల్కమ్ చెప్పేద్దాం డ్యూయెట్ డ్యూయెట్ కి. బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. బట్ దానికన్నా ముందు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా మజనిద్దీన్ స్నేహమాణి. సూపర్ అండ్ మీ కోరికలు సూపర్ క్రిష్జీ, అవి తప్పకుండా నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడాలని, అలాంటి వారికి నిత్యం అన్నదానం చేయాలని ఈ మధ్యనే హైదరాబాద్లో అమ్మ నాన్న ఆశ్రమానికి. ఓకే, సూపర్ సూపర్, మీరు చేసిన పని కూడా ఎక్సలెంట్. అండ్ మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, మనవంతుగా మనం ఈ సొసైటీకి, మనం ఈ సమాజానికి ఏం చేసాం అనేది ఇంపార్టెంట్ అనమాట. తప్పకుండా చేయాల్సిన మంచి చాలా ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. డెఫినెట్గా నాకు సీతంవడ్ల సిరిమల్ చెట్ల స్టార్టింగ్లో అంటే టైటిల్స్ పడేటప్పుడు డైరెక్టర్ ఒక వాయిస్ ఓవర్ ఇస్తారనమాట. సో మనం ఏమి ఇవ్వగలం ఈ సమాజానికి, ఏమి ఇవ్వగలం? ఒక ప్రేమను పంచగలం అంతే. అంతకుమించి అది పంచితే చాలన్నమాట, అంతా కూడా ప్రేమమయం అవుతుంది. కానీ ఇప్పుడున్న మనుషులు ఎలా ఉన్నారు చూడండి. అసలు నిజంగా ఒకసారి గెస్ చేయండి. ఆఫ్టర్ నేను అబ్జర్వ్ చేసింది, ఆఫ్టర్ కరోనా తర్వాత ఎఫెక్ట్ అనేది బాగా ఎక్కువైపోయింది. కోపాలు కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కువైపోయినాయి. ఊరుకూరిని చిన్న చిన్న విషయాలు కోపాలు పడడం, కోపం తెచ్చుకోవడం, అండ్ అలాగే ఏదైనా సరే ఎక్కడైనా సరే బయట ఒక ఇద్దరు వ్యక్తులు, కొత్త వ్యక్తులు కలుస్తున్నారు అని అంటే చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఏంటో మరి, సో అలా అది నాకు అస్సలు నచ్చట్లేదు. మొత్తం అంతా నెక్స్ట్ జనరేషన్కైనా సరే మనం తప్పకుండా పంచాల్సింది ఏంటంటే ప్రేమని పంచాలి. అది సంగతి. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాణి అని పంపించారు, సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది సంగతి, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా. అండ్ 8:30:48 స్టూడియోలో టైం డ్యూయెట్ డ్యూయెట్లో బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. విన్ టూ స్టడీ టూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనకు ఇంకొక ఎస్ఎంఎస్ ఉందన్నమాట, ఎస్ఎంఎస్ మిస్ చేశాను యాక్చువల్గా. మరి మీరు షేర్ చేసుకోండి మీ ఫీలింగ్, తెలుసుకోవాలని ఉంది నాకైతే. అమూల్య చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆగిపోతే బాగుండంట, టైం ఆగిపోవాలా. అండ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అమూల్య. సో ఇప్పుడైతే నీ మెసేజ్ చదివాను, ఏ ఎస్ఎంఎస్ మిస్ చేయలేదు అది సంగతి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 8:11:30 25 సెకండ్స్ స్టూడియోలో టైం, మనం ఉన్నాం డ్యూయట్ లో, బ్యూటిఫుల్ డ్యూయట్స్ మీ అందరూ.

0: కోసం ప్లే చేస్తూ ఉంటాను బ్యాక్ టు బ్యాక్. విన్ టు స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:29:35 అండ్ మనం డ్యూట్. మరిగొద్ది సేపట్లో అంటే 8:30 తెలుగులో వార్తలు వింటారు. మళ్ళీ కలుద్దాం 8:40 డ్యూట్ లో. వింటూ స్టేట్యూ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్బంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధనం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకుంటారు.

0: $1 million. The president of Myanmar also took the opportunity. The focus, obviously, of that part of the visit is technology, energy, and infrastructure cooperation. Commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth, and prosperity in the region. The Myanmar president also extended an invitation to Prime Minister to visit Myanmar at mutually convenient dates.
1: ప్రధానితో సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ చేరుకున్న మయన్మార్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఇక రేపు పలు వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనల కోసం ముంబై నగరానికి వెళ్లనున్నారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్ 18 మస్కట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ రాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పలు దఫాల సమీక్షల అనంతరం ఈ ఒప్పందం నేటి నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. ఒమన్తో భారతదేశ సంబంధాలలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను అందించే వాణిజ్య భాగస్వామ్యాలను ఈ ఒప్పందం పెంపొందిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. As Prime Minister Narendra Modi said in Muscat, SEPA is a blueprint of our shared future, and that blueprint is already taking shape.
1: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18 ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను వెల్లడించనుంది. పీఎం స్వనిధి పథకం 6 పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్దిదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో పీఎం స్వనిధి పథకం విశేషంగా దోహదపడిందని అన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు లభించాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పీఎం స్వనిధి అనేది విశ్వాసం, గౌరవం, సాధికారతల పునాదిపై ఆధారపడిన పథకమని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం లబ్దిదారుల ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, సరఫరా సజావుగా సాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పంపిణీలో జరిగే అక్రమ నిల్వలు, అవకతవకలపై నిఘాను పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. గత 3 1,300 దాడులు నిర్వహించి 7 అరెస్టు చేసినట్లు సుజాత శర్మ వెల్లడిస్తూ,
3: ఎల్పీజీ సంబంధిత 10 FIR రిజిస్టర్ హుయి హై ఔర్ 3 కో అరెస్ట్ కియా గయా హై. ఓఎంసీస్ నే భీ 407 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్స్ పర్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కియే హై ఔర్ 42 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ పర్ పెనల్టీ లగాయీ హై. పెట్రోల్ ఔర్ డీజిల్ సే సంబంధిత పిచ్లే 3 మే లగ్భగ్ 1300 రేడ్ కండక్ట్ కీ గయీ హై. 960 లీటర్ పెట్రోల్ ఔర్ 2194 లీటర్ డీజిల్ సీజ్ కియా గయా హై. 18 FIR రిజిస్టర్ హుయి హై ఔర్ 7 లోగో కో అరెస్ట్ భీ కియా గయా హై.
1: నీట్ యూజీ 2026 పునః పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన

0: పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునఃపరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎంపీ సుధాకర్ సింగ్ సహా ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేత్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులలో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం రుతుపవనాలు బలంగానే ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. రుతుపవనాల రాక నేపథ్యంలో ఈ రోజు నుండి రాబోయే 5 రోజుల పాటు కేరళం అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపురలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. హాంకాంగ్ వేదికగా జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 19 పతకాలలో 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్, ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
6: ఏదో బాగానే ఉన్నానులే.
5: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
6: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
5: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
6: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
5: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
6: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
5: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
6: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
5: ఆఫ్ కోర్స్.
7: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
5: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9 గంటలు దాటి 5 సెకండ్. నీ టైం మధుర స్వరాలకి స్వాగతం చెప్తూ, కాలం మారినా తరం మారినా కొన్ని పాటల మాధుర్యం ఎప్పటికీ తరగదు. ఈ పాటలో కూడా ఎన్నో భావాలు, ఎన్నో అనుభూతులు. నిజానికి ప్రేమను పదాల్లో చెప్పడం చాలా కష్టమని చెప్పాలి, కానీ సంగీతం మాత్రం ప్రేమను అందంగా, చాలా అందంగా పలికించి వినిపిస్తుంది. అదే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ బొంబాయి పీరియడ్ నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

వింటున్నారు మధుర స్వరాలు. స్టూడియోలో టైం 9:15:57. ప్రేమకు మాటలు అవసరం లేని సందర్భాలు చాలా ఉంటాయి. మనసు మనసుతో మాట్లాడినప్పుడు భావాలు స్వరాలుగా మారితే ఇలాంటి మధురమైన గీతాలు పుడతాయి.

మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసే సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పరదేశీ నుండి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టడీ ఇంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

వింటున్నారు మధుర స్వరాలు అండ్ స్టూడియోలో టైం 9:34:25 అండ్ ఫ్రమ్ ద మూవీ ఆహా నుండి ప్లే చేస్తున్న జీన్ శ్రీనివాస్ పాడిన ఈ పాటను కంపోజ్ చేసింది వందే మాత్రం శ్రీనివాస్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పరు? ఎందుకు తెలుసని చెప్పరు? తెలీదో చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారంటే? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తన మౌతాల్ కనిచ్చింది,

నే తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మనము నా మధుర స్వరాలలో మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ వాళీ నుండి ప్లే చేశాను. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో హీరో హీరోని హీరో ప్రేమను చూస్తే మనకి బాధ, జాలి, ఎప్పుడు చెప్తాడా అని టెన్షన్, అన్ని ఫీలింగ్స్ అనిపిస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడు కూడా యమున యమున యమున అని యమున నామస్మరణం చేస్తూ ఉంటాడు హీరో అయితే. అడిగితే ఏమైనా చేస్తాడు, అడగకపోయినా అంతకు మించి చేస్తాడు. సో ఆ సినిమా మనసిచ్చి చూడు. అండ్ ఫ్రమ్ దిస్ మూవీ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను మధుర స్వరాలలో. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో సమయం 10 గంటలు. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలకి స్వాగతం.

వింటున్నారు ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలే. తరువాత వినిపోయే పాట కలిసి ఉంటే కలదు సుఖం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాటకు రచన కొసరాజు.

వింటున్నారు ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలి. తరువాత వినబోయే పాట మహామంత్రి తిమ్మరసు చిత్రం నుంచి. ఘంటసాల ఆలపించిన ఈ పాటకు సంగీతం పెండ్యాల, రచన పింగళి.

వింటున్నారు ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలే. స్టూడియోలో సమయం 10:59:15.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.